ండి జన్మించునప్పుడు కంఠమానలవేమి కానరావు, మంచి ముత్యపు సరు మత్సునకు నురేవు, మేల్మి బంగారు దండ మెడకు లేవు, రత్నాలహారము రంజిల్లగా లేవు, పచ్చల పేళ్లను పదగలేవు.

కరదొక్క మాల మీ కంఠమందు. పూర్వజన్మాల కర్మాల పొందుపరచి మంచి అయినను చెడుగైన తృంచకుండా

0: ಅರ್ಜುನ ಕಂಠಮಾಲ.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever, but however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls,
0: manavudu enta adrushtavantudo cheppudaku veelu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకోలేక అనేక భౌతిక లౌకిక విషయములపై మనం భ్రాంతి పొందుతున్నాము.
1: We have not been able to realize the value of the human life and are carried away by the ways of the world that is ephemeral and transient.
0: కానీ లౌకిక భౌతికం నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: In fact, we are not the products of this world. We are not the products of this transient, mundane world.
0: మన జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality, and righteousness.
0: మానవుడనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God Himself.
0: Mamai vamso jiva loke jiva bhuta sanatanah. Meerandaru kudaru naa amsham le kaani peru kaadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God Himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకున్న ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships to know this fundamental truth.
0: A fundamental truth me telusukunna tarvata edi vigakkaledu.
1: Then once this fundamental truth is understood, you don't need anything else.
0: E okkatainappudu nenu prapanchamulo prati daninu kodanu bandhimpa chestundali.
1: Everything in this world will bind you.
0: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
1: We have to be free from this bondage.
0: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడా మనము బాధపడక తప్పదు.
1: So long we are in this bondage, we have to suffer.
0: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడా ప్రేమ తరగదు.
1: So long this possessive instinct, mind, you cannot be free from bondage.
0: Karuga edi kudanu naadi kaadu anta okate.
1: In fact, nothing belongs to me, everything is one only.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Andaru okate.
1: All are one.
0: ఈ భావము మీరు హృదయంలో అభివృద్ధి కావాలి.
1: దిస్ ఫీలింగ్ హ్యాస్ టు డెవలప్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: అప్పుడే మీకు ఆనందము, శాంతి, సత్యము లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లెస్, ఎక్స్పీరియన్స్ ట్రూత్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
1: యు హావ్ బీన్ లీడింగ్ యువర్ లైఫ్ విత్ హై అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్.
0: కానీ ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
1: యు హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఈక్వల్ టు ప్రపోర్షన్ టు యువర్ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
1: Therefore, examine your heart first.
0: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
1: With what feeling I'm carrying on this life sojourn?
0: నేను ఏదైనా కొన్ని వాంఛన చేసి జీవిస్తున్నానా లేక నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారం చేయాలి.
1: Investigate, inquire within yourself whether you are leading the life of a desire or the life of selflessness.
0: కనుక మీరు ఈ డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, gradually, we have to cut short our desire.
0: ఈ డిజైర్స్ అంతా కూడా మన జీవితానికి ఒక లగేజ్ వంటిది.
1: All these desires constitute a sort of luggage.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మీ ఈ బాధ్యతను తగ్గించుకున్నప్పుడు మీకు తగినటువంటి ఒక శాంతి దిక్కుతుంది.
1: If you have less luggage, you'll be more peaceful.
0: కనుక మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛలు అభివృద్ధి చేస్తున్నారని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
1: You are not making an effort to reduce your desire, but on the other hand, they are ever on the rise.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
1: So many thousands and thousands have assembled here.
0: కానీ హెడ్స్ చూస్తే అన్ని చాలా వేలకు ఉంటున్నాయి.
1: The heads are countless, so many.
0: కానీ భావము ఒక్కటే.
1: But only one feeling.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only one soul, the spirit, that is present in everyone.
0: కానీ దేహాన్ని పురస్కరించుకుని మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
1: Basing on your body and the vesture you have put on, you carry on this life.
0: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
1: Today you are only one.
0: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళావు.
1: You return after getting through the examination.
0: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
1: And you try to get employed.
0: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నీవు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
1: When once you get the job, you try to get married.
0: Marriage చేసేటప్పటికి ఒకరిగా ఉంటావు కానీ రెండు అయిపోతుంది.
1: So long you have been single, after marriage you are now two.
0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా మీకు ఈ భౌతిక విషయంపై ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the word.
0: క్రమక్రమేణా ఇంకా సంవత్సరములకు ఒకటి ఈ విధంగా పిల్లలు అవుతూ వస్తుంది.
1: And then you will have children annually.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చే కొద్దీ మీకు ఏమి శాంతి చిక్కుతుంది? అది
1: with this sort of progress, what kind of peace you would earn?
0: ఇవన్నీ కూడా కేవలం భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: This is all your attachment, but not truth.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధలే కలిగిస్తుంటాయి.
1: When they are not proper, they'll put you to suffering.
0: కనుక మీరందరూ కూడాను క్రమక్రమేణా సమాజ సేవ చేయాలి.
1: Slowly you should decide టు సర్వ్ ద సొసైటీ.
0: అనవసరంగా ఈ సంసారంలో పడి లేనిపోయి బాధలు పడేకుండా సమాజంలో చేరి సమాజ సేవ చేయాలి.
1: ఇన్స్ ఆఫ్ సఫరింగ్ ఆల్ అలోన్ యూ షుడ్ జాయిన్ ద సొసైటీ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఈ సొసైటీలో చేరి మీరు సేవ చేసినప్పుడే మీకు బాధ క్రమక్రమేణా తగ్గుతుంది.
1: When once you join the society, serve the society, you will be free from all problems.
0: Karuka, serve. You serve chi.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: Paruna paraya vaadiga bhavincharadu.
1: Never consider the other person different from you.
0: Vaadu nenu okate.
1: You should always feel he and I are one.
0: Janavandaru kuda cheyina okkade okadu.
1: In fact, all of us together are only just one.
0: Ivanni pratibimbamule.
1: These are all mere reflections.
0: Reflections, reactions, reactions.
1: They stand for reactions, reflections and reason.
0: Deenini ee satyanni gurtinchukunnappude meeku entano shanti kalugutundi.
1: Then once you understand this truth, you'll be peaceful.
0: Appude ee chaduvulu endukani udyogamulu endukani salary endukani ee matramu manasu asuvitu chelinchadu.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: Kanuka meeru modalu studies lo cherandi.
1: Therefore first begin to serve.
0: Anaga samaja seva.
1: Meaning service to society.
0: Samajam ante emti?
1: What is society?
0: Mana yokka pratibimbame samajamu.
1: Society is your own reflection.
0: Nee reflection, reaction, resound.
1: The society is your own reaction, reflection and resound.
0: Dhanini manam matra varakunda manam nirantaramu dhanini seva chestu ravali.
1: Therefore we should not run away from society. We should constantly serve the society.
0: చేతునిచ్చాడు.
1: God has given us hands.
0: పనం చేసే కోసం ఇచ్చాడు.
1: The hands are gifted to work.
0: అంటే గాని పేపర్ పైన రాయటానికి ఇవ్వలేదు.
1: Not simply scribble few lines on paper.
0: కనుక మీ చేతులు పూర్తి పని పెట్టాలి.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: మీ డ్యూటీ.
1: Do your duty, says Bhagavan.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ వయసు లోపల మీకు అన్ని శక్తులు సమృద్ధిగా ఉంటున్నవి.
1: అట్ దిస్ ఏజ్ యూ హ్యావ్ ఆల్ పొటెన్షియాలిటీస్ కెపాసిటీస్.
0: మొట్టమొదటిది ఉపాధి, దేహము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ద బాడీ.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.
1: ద బాడీ దట్ కన్సిస్ట్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ సెన్సెస్ కంటే గొప్పది అనేక రకముల మనసు.
1: Beyond the senses is the mind.
0: Mind kante goppadi buddhi.
1: Greater than the mind is the intellect.
0: Ah, intellect kante goppadi atma.
1: Beyond this intellect is atma.
0: Atman meeru nirantaram smarinchukuntu unte ee bandhanalanta okati lekundavu.
1: Therefore when once you ponder over this consciousness atma, you will be free from bondage.
0: Manasu nunchi indriyamulu చాలా వికార స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది పర్వర్టెడ్ డైవర్టెడ్ మైండ్ ద సెన్సెస్ హస్ స్పాయిల్డ్ యు.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ దేహానికి మాతృమూర్తి,
1: ద మదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆఫ్ భగవాన్,
0: ఒకనాడు బావికి వెళ్లి నీరు తీసుకుని వస్తుండాలి.
1: వన్ డే షీ వాస్ ఫెచింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్.
0: వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ షి ఫెల్ట్ రీలింగ్ సెన్సేషన్.
0: ఎందుకు ఇట్లా వస్తుంది అని బింది కింద పెట్టింది.
1: జస్ట్ పుట్ డౌన్ దట్ ఎర్తన్ పాట్ షీ వాస్ క్యారీయింగ్.
0: అమ్మా నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: దెన్ షీ హెర్డ్ ద వాయిస్, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు యూ.
0: ఎవరు దయమా భూతమా త్యాజమా, ఎవరు ఎవరు నాలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నది అని భయపడిపోయింది.
1: షీ వాస్ టోటలీ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: Ledamma. Loka samrakshanartha nimittamai nenu meelo vastunnanu.
1: No. I am getting into your womb for the welfare of the whole of the universe.
0: Appudu ade dinam
1: Karanam Subbamma
0: ame anadu Satyanarayana pooja chestunnadi.
1: That day she was performing Satyanarayana puja.
0: Appudu pilchi Isharma nuvra anipinchadi.
1: And she invited Isharama to participate.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హర్ ఒరిజినల్ నేమ్ వాస్ నాట్ ఈశ్వరమ్మ.
0: కానీ కొండమరాజు ఇంటికంత గొప్పవాడు.
1: కొండమరాజు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ నోబుల్ సోల్.
0: ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించిన కనుక ఈశ్వరమ్మ అని పేరు
1: పెట్టారు. As she has gifted to this world Ishwara, she is given the name Ishwaramma.
0: Ante kramakramena perugutu prapanchamlo samajamlo chala vishalamai poyindi.
1: Day by day the name has spread far and wide.
0: Ishwaramma ante emi? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ షీ హాస్ బీన్ అడ్రెస్డ్ యాస్ ఈశ్వరమ్మ సిన్స్ దెన్.
0: పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి ఒక దీనితో ఈశ్వర అంబ అని చెప్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్ people think that she is named as Ishwaramba.
0: Atti pertho ame charamane avutu untundadi prapanchamulo.
1: She has been quite popular by this name Ishwaramba.
0: Ekkada poyinappudikini Ishwaramba Ishwaramba Ishwaramba ani pichetuntaru.
1: Wherever she goes people approach her and call her Ishwaramba Ishwaramba.
0: Anta jarigin tarvata mari moodava nenaro Ishwaramba ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: అండ్ ఈశ్వరమ్మ వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కరణం సుబ్బమ్మ క్యారీయింగ్ ద చైల్డ్.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో ఈ గ్రామానికంతా చాలా పెద్ద.
1: అండ్ షీఈస్ ఎల్డర్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ విలేజ్, హైలీ రెస్పెక్టెడ్.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణం అయిపోయి ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు ఈశ్వరమ్మ కొడుకు.
1: As she is being virtuous one, she could understand that Bhagavan is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this, there was transformation in her.
0: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
1: In those days, all devotees stayed at her residence.
0: ఏది చేసినా గాని స్వామి కోసమని చేసేది ఆమె.
1: Whatever she made, all preparations are for Bhagavan only.
0: నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు.
1: Bhagavan never stayed at home.
0: కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని.
1: Bhagavan used to move about all the mountains down the valleys.
0: నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది. టిఫిన్ క్యాబ్లో పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
1: సుబ్బమ్మ యూజ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
0: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
0: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్ వన్ డే షీ డిక్లేర్డ్,
0: అమ్మా ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టాడు, కానీ ఎవరికి పుట్టాడు? దేవికి దేవికి పుట్టాడు.
1: యు నో ఇన్ ద్వాపర ఏజ్ కృష్ణ వాజ్ బోర్న్ టు దేవకి.
0: కానీ పేరు వచ్చినది ఈ యొక్క యశోదకు.
1: బట్ ద నేమ్ రెప్యుటేషన్ కేమ్ టు యశోద.
0: బిడ్డలు కనేటువంటి యొక్క తత్వము తల్లి తెలుసు కానీ మరొకరికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు ద మదర్ అండ్ నన్ ఎల్స్.
0: కష్టపడటం నా వంతు, కరుణ చూచుట నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
1: అండ్ ఇట్ వాస్ ఎన్ అపీలింగ్. ఇట్ ఈస్ మై నేచర్ టు పుట్ యూ టు డిఫికల్టీస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కన్ఫర్ గ్రేస్ అపాన్ మీ.
0: కానీ ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కెవ్వని ఏడ్చింది.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ దర్స్ లౌడ్ క్రై.
0: ఈ ఏడ్పును విని
1: లిసనింగ్ టు ది క్రైస్
0: అందరు కూడా పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ అండ్ కేమ్ క్లోజ్.
0: ఎందుకంటే ఆ ఏడ్పే వేరే రకమైనటువంటి ఏడ్పు.
1: బికాస్ దట్ లవ్ క్రై ఇట్సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్.
0: అప్పుడు అందరూ చేరి కట్టగడపటికి హారతులిచ్చి చాలా ఇదిగా చేశారు.
1: ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ పేడ్ దేర్ రెస్పెక్ట్స్ అండ్ ఒబేసన్స్.
0: కానీ ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూసేవారు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భగవాన్ ఇస్ వ్యూడ్ ట్రాన్సెండెంటల్ బియాండ్ దిస్ వరల్డ్.
0: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
1: హీఈస్ నో ఆర్డినరీ వన్.
0: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి ఒక దీనిని కలిగినవాడు.
1: పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఈస్ మైటీ విత్ డివినిటీ ఇన్ డెప్త్ ఇన్ హిమ్.
0: ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాళ్ళు.
1: ఆల్ విలేజ్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ భగవాన్.
0: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి.
1: Swami used to put questions. What is it you want? What do you want?
0: Oka naku pencil kavalani, pennu kavalani, tip kavalani, appointment kavalani, okoru okoriga korechunti varu.
1: Each one wanted like this. One wanted pen, another wanted pencil, another wanted sweets, like that.
0: Adigina anni otti khali bag nunchi teesi ichchetunti varani.
1: Swami used to pick up from the empty bag whatever that has been requested by his boy.
0: Na dagira oka naya paisa ledu.
1: Bhagavan was not having with him even single naya paisa.
0: Kaani inni istunte ivanni ekkadi nunchi vastunnayi ee pillalu vaallallo vaallu navukuneetunte vaallu.
1: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
0: Oka naadu nenu akkada bag betti నేను లోపల వెళ్ళాను.
1: వన్ డే భగవాన్ కెప్ట్ బ్యాగ్ అసైడ్ అండ్ వెంట్ ఇన్.
0: బ్యాగ్ అంతా చూచారు.
1: దే సర్చ్డ్ ఆల్ ఓవర్ ద బ్యాగ్.
0: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
1: బాయ్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
0: అన్ని చూచారు.
1: దే సర్చ్డ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ గానీ ఒక పిన్ కూడా చిక్కలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ పిన్.
0: అప్పుడు ఓహో ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
1: Then they were very much surprised to know that they have come from somewhere.
0: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: Where do they come from?
0: పొంత తల్లిమేనే ఇస్తున్నా అంటే తల్లి దగ్గర కూడా నా నయా పైసా లేదు.
1: Is mother giving? No. She is not having any money. Single paisa.
0: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
1: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
0: క్రమక్రమేణా స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
1: భగవాన్స్ నేమ్ వాస్ స్ప్రెడింగ్ డే బై డే.
0: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
1: యాజ్ దిస్ వాస్ హ్యాపెనింగ్ సమ్ ఫెల్ట్ జెలస్ ఆఫ్ హిమ్. సమ్ డెవలప్డ్ జెలసీ.
0: ఈ జెలసీ జెలసీ పుట్టి పుట్టి పుట్టి కట్టేటప్పటికి ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయింది.
1: This jealousy led to further expansion of his name and reputation.
0: ప్రతి దేశం వారు కూడాను వారి వారి సంవత్సర దినం వచ్చినప్పుడు పుట్టుపత్రికలు ఇచ్చటము, పుట్టుపత్రి లోపల ఫంక్షన్ చేసుకోవటము, ఆనందంగా వెళ్లిపోవటము.
1: People from different countries, they started assembling here, celebrating their annual functions.
0: కేవలం అన్ని మతముల వారు కూడా ఇక్కడ చేరేటువంటి వారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అండ్ రిలీజియన్స్ అసెంబ్ల్ హియర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అనేక రకములైనటువంటి కథలు కూడా కల్పించేటువంటి వారు, విరుద్ధమైనటువంటి కథలు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ సమ్ రూమర్స్ విచ్ ఆర్ కాంట్రడిక్టరీ టు ది డివినిటీ.
0: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మడన్స్ వచ్చారు.
1: దట్ విల్ బి ఫాలోడ్ బై మహమ్మడన్స్ గ్యాదరింగ్ హియర్.
0: ఇక్కడ వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడే చేసుకుంటాము అన్నారు.
1: They also said, we will have our celebration here in this campus. Like that, followers of every religion gather here.
0: All are one.
1: Bhagavan says, all are one.
0: Matamulanni veru.
1: Religions are different.
0: Margambu okate.
1: But the path is one.
0: Vastra bhedam veru. Vastu okate.
1: Yarn is different, but cloth is one.
0: Sungaramulu veru, bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Kanaka bangaram okkate, atma tattvamu okkate.
1: That consciousness, gold, is one and the same.
0: Ee vidhanga vachinappudiki monna monna kontha London lopala oka vidhamainatundi sabha jarigindi.
1: Recently there in London, a big conference was held.
0: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
1: There also developed a sort of negative attitude.
0: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసీ అభివృద్ధి అయిపోయింది.
1: They developed a tinge of jealousy.
0: ఈ జెలసీ వల్ల అనేక రకముల దీని పోయి పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడాను పేపర్స్ లో వేయటము ఈ విధంగా జరిగింది.
1: It so happened there, they started spreading all that is false, all that is totally wrong, all that is completely negative.
0: అప్పుడు కొంతమంది చేరారు.
1: At that moment some have assembled.
0: సూరి అని మీకు తెలుసు.
1: There in London,
0: సూరి.
1: సూరి.
0: ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
1: He faced this challenge.
0: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించారు.
1: అండ్ హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీబడి.
0: అనేక చెడ్డ రకమైనటువంటి విషయాలంతా రాస్తూ వచ్చారు.
1: అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్ అగెన్స్ట్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: కట్టగా అది నిలిచిపోయింది.
1: అల్టిమేట్లీ సిచ్యువేషన్ ఇస్ పాసిఫైడ్.
0: సత్యసాయి బాబాను పరీక్షించాలంటే సత్యసాయి బాబా దగ్గర ఉండి దాన్ని అన్ని విధాలు అనుభవించి దాని తర్వాత మీరు రాయాలి. కానీ ఎవరి మాటలో విని ఏ గాఢ మాటలతో మీరు ఈ విధంగా ప్రచారం చేయటం మంచిది కాదు అన్నాడు.
1: ఇట్ వాజ్ క్లియర్లీ రిటన్, కమ్ టు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా, స్టే హియర్, ఎక్స్పీరియన్స్ హిమ్ అండ్ దెన్ ఓన్లీ రైట్ ఆర్ డిక్లేర్.
0: ఎవరి మాటలో వింటే ఏమొస్తుంది? వాడేమి చూచారా? వాడెవరైనా విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు. అలాంటి ఇతరుల మాటలు నమ్ముతారు.
1: యూ కెనాట్ క్యారీడ్ అవే బై ద గాసిప్, హియర్ సే. వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్, హౌ డు యూ లిసన్ టు అదర్స్?
0: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి,
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
0: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాక్తిపోయింది.
1: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టు.
0: ఇండియా కూడా వచ్చేసేసింది.
1: ఇట్ రీచ్ ఇండియా ఆల్సో.
0: బుర్రలు వేరు వేరు,
1: హెడ్స్ ఆర్ డిఫరెంట్,
0: థాట్స్ వేరు వేరు,
1: థాట్స్ వేరీ.
0: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ సడన్ టు ఆల్ ఆఫ్ దెమ్?
0: విదేశీ పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్.
0: విదేశం యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
1: They have been following all that is alien to them.
0: కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
1: In fact, they have no experience on their own.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా వాళ్ళు ఎట్టయినా కానీ ఈ పేరును తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
1: They have determined to defame him.
0: కానీ ఎవరి చేత కాదు.
1: It is impossible for anybody to defend.
0: ఈనాడే కాదు ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే కానీ దీన్ని సాధించడానికి ఎవరి శ్రమ కాదు.
1: నాట్ ఓన్లీ నా ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి నో బ్లెమిష్ దేర్ విల్ బి నో స్పాట్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ది ఎస్టీమ్ ఆఫ్ అవతార్హుడ్ విల్ నెవర్ డిమినిష్ కెన్ నెవర్ బి రిడ్యూస్
0: సాయి అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: ఈ సాయి అనేటువంటి పదమును ఎవరు కూడా మార్చలేరు.
1: ద నేమ్ సాయి నన్ కెన్ చేంజ్.
0: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
1: యు కెన్ స్పీక్ యాజ్ యు లైక్.
0: నాలుకకు ఎముకలు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ టంగ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ బోన్.
0: కనుక అది ఎట్టంటే అట్టు తిరుగుతుంది.
1: ద టంగ్ కెన్ టర్న్ ఇన్ ఎనీ వే.
0: ఇంతే కాదు ప్రపంచం ఎందు కూడాను కాచిన చెట్టుకే రాడు దెబ్బలు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ నోటీస్ ఇట్ ఈస్ ద ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ బి పెల్టెడ్ అట్ బై స్టోన్స్.
0: ఆ కాచిన మంచికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
1: జస్ట్ యాజ్ ది ఫ్రూట్ బేరింగ్ ట్రీ ఆల్ దోస్ దట్ ఆర్ గ్రేట్ విల్ ఫేస్ డిఫికల్టీస్ ఆఫ్ దిస్ సార్ట్.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను ఈ విరుద్ధమైన కష్టములకు నష్టము ఆదాయములకు కీడు కలుగుతూనే ఉంటాయి.
1: అండ్ దేర్ఫోర్ దేర్ బి ఛాలెంజెస్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎనీథింగ్ దట్ సూపర్బ్ బికాస్ దే ఫేస్ సో మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: అన్ని వచ్చినప్పటికీ మనం సత్యం పైన ఆధారపడినప్పుడు ఎవరు కూడా ఏ విధి కూడాను దాన్ని కదిలించలేదు.
1: When the truth is the basis, truth will always triumph. None can object or stand in its way.
0: Truth to enta mandi poraadinappudiki varu danni sadhinchaleru.
1: None can achieve truth. And it is the truth that will sustain, that will remain forever.
0: Kanuka meeru ee satyamunu satyam gaadi pettukondi.
1: So hold on to this truth. For anything that is great, for anything that is superb, because they face so many obstacles on their way.
0: అన్ని వచ్చినప్పటికీ

0: పెట్టుకోండి.
1: సో హోల్డ్ ఆన్ టు దిస్ ట్రూత్, క్లింగ్ ఆన్ టు దిస్ ట్రూత్.
0: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది,
1: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ ఆర్ బౌండ్ టు హ్యాపన్.
0: సత్యంతో నిలిచినటువంటి వాడికి విజయం తప్పింది కాదు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ట్రూత్ విల్ ఆల్వేస్ విన్.
0: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
1: Thou never give up truth.
0: అందుకోసమని భగవంతుణ్ణి ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు.
1: Therefore, who is God? Satya, the truth. Truth is God.
0: ఆ ట్రూత్ ని ఎవరు కూడా కదిలించలేరు.
1: This truth is unshakable.
0: ఈ ట్రూత్ ఎక్కడి నుంచి పుట్టింది?
1: What is its origin, the truth?
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: ధర్మం నుంచి ట్రూత్ వచ్చింది. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచింది.
1: And it is the way dharma that confers shanti, peace.
0: Peace అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get peace?
0: శాంతి లేకపోతే వాడు క్షణమైన జీవించలేడు.
1: Without peace, man cannot live for a moment of time.
0: కనుకనే త్యాగరాజ చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
1: సో త్యాగరాజు సెడ్, there cannot be happiness without peace.
0: శాంతిని పోషించుకుంటూ పోతే ఆ శాంతి రూపమే ప్రేమనే ఉద్భవిస్తుంది.
1: When you develop this peace, all the rest of things naturally follow.
0: ఆనందమే ఉద్భవిస్తుంది.
1: It ends up in conferring bliss, ananda.
0: ఆ ట్రూత్ అనేటువంటిది అంత ఆనందమైన.
1: Truth is blissful.
0: దాని నుంచి అహింస.
1: That gives rise to ahimsa, non-violence.
0: అనగా హింస ఉన్నటువంటి వాడు ఈ హింసకి ఏమాత్రం పోలేడు.
1: There's no scope for any violence or himsa.
0: ప్రేమ ఉన్నటువంటి వాడికి హింసించాలనే భావమే రాదు.
1: A man of love will never entertain violent thoughts.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఐదు కూడాను మంచి ప్రాణములు.
1: Therefore, Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya dharma shanti prema ahimsa.
0: ఇవి మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: దీస్ ఆర్ సపోజ్ టు బి ది మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుకనే ఈనాడు హ్యూమన్ వాల్యూస్ పెంచాలి.
1: Therefore, there is dire need to develop human values.
0: కనుక ఈనాడు సత్య ధర్మ ప్రేమ శాంతిని మనం పెంచుకుంటూ పోవాలి.
1: We have to develop faster, grow more of these human values.
0: అప్పుడే ఈ దేశం నందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
1: Then only this country will establish peace eternal once for all.
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను ఆశ ఆశ ఆశ ఆశ.
1: All over, wherever you go, you find desire controlling.
0: Desires ఒక లిమిటే లేదు.
1: Desires are growing limitlessly.
0: ఒక డిగ్రీలో కానీ ఒక ఆశలో కానీ ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
1: In any area of human life, in all our endeavors, there seem to be no limit at all.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇంకా చదవాలి చదవాలి చదవాలి.
1: In spite of learning, one wants to learn, study more and more.
0: కాలంని వ్యర్థం చేసుకునేటువంటి వాడే ఈ చదువు ఊరికి చదవాలి చదవాలి చదవాలి పోతుంటాడు.
1: People waste their time by constantly studying, reading more and more.
0: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపైన ఏమాత్రం ఆశ ఉండదు.
1: But in fact, if it doesn't give you self-satisfaction, the mere study is useless.
0: కనుక మీరు చదువు కోసమని మీరు పాటుపడకండి.
1: Therefore, don't concentrate on study only.
0: ఈ చదువులంతా ఇప్పుడు భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క చదువులు.
1: The studies that you acquire here, they are secular, they help for your living.
0: అసలు మనం భారతీయుల యొక్క మానవతా గుణములు మూడు నైతికము

0: ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడు గుణములను ఈ కవులు చంపపెట్టారు.
1: And in fact, there are three main principles, objectives of education according to Bharat culture. They are, one is spirituality, other morality, and third dharmic righteous.
0: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
1: All our authors have not given place to these three values.
0: కనుకనే ఈనాడు ఏమి చదువుతున్నా గాని ఏమి ప్రయోజనం లేదు.
1: Therefore, in spite of very high learning, we are not progressing.
0: పుస్తకములను పఠించి తిని
1: I have gone through books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have read thoroughly all sacred texts.
0: నిష్ఠురమైన విద్యలను నేర్చుతున్నాను గర్వం మీద.
1: Why do you pride yourself that you are an expert in all knowledge?
0: నీ ప్రస్తుతమైన హస్తమందు ఉండినటువంటి గుణములు నీ పోషించుకోలేనటువంటి వాడు ఏ చదివినా ప్రయోజనం ఉండదు.
1: If you cannot join both of your hands and pay obeisance to God, and if you can't work, what for is your education?
0: దైవ ప్రీతి ఒకటి మాత్రం మీరు పెద్దదిగా పెట్టుకోండి.
1: దేర్ఫోర్ కీప్ వన్ థింగ్ యాజ్ మెయిన్ థింగ్, ది లవ్ ఆఫ్ గాడ్, విచ్ యు షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు నింపుకుంటే
1: విత్ ద డివైన్ లవ్
0: అన్ని సరిపోతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి అప్రోప్రియేట్ అండ్ కరెక్ట్.
0: ఆ ప్రేమ లేకుండా ఎన్ని పెట్టుకున్నప్పటికీ అన్ని కనెక్షన్ అంతా కూడా నాశనం అయిపోతాయి.
1: వితౌట్ దట్ డివైన్ లవ్, వాట్ ఎవర్ యూ మే హ్యావ్, దే ఆర్ షూర్ టు వానిష్.
0: ఆ డివైన్ లవ్ మెయిన్ స్విచ్.
1: దేర్ఫోర్ దిస్ డివైన్ లవ్ ఇస్ ద మెయిన్ స్విచ్.
0: ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఎన్ని బల్బ్స్ మనగదు.
1: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్, నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ డూ విత్ ద రిమైనింగ్ స్విచ్ఎస్,
0: దాన్ని ఆన్ లో పెట్టి ఏ స్విచ్ ఉత్తిరా గానీ లైట్ వస్తుంది.
1: ఇఫ్ ది మెయిన్ స్విచ్ ఇస్ ఆన్, ద రెస్ట్ ఆఫ్ ది స్విచ్ఎస్ ఆర్ ఫంక్షనల్.
0: కనుక మెయిన్ స్విచ్ మానవునికి మానవుతుంది.
1: దేర్ఫోర్ ద మెయిన్ స్విచ్ ఫర్ మ్యాన్ కైండ్ ఇస్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
0: అందువల్లనే ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామి తలుచుకుంటూ ఉండేది.
1: ఈశ్వరమ్మ థాట్ ఆఫ్ భగవాన్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్.
0: లోపలికి వెళ్ళింది, స్నానం చేసింది, కాఫీ తీసుకుంది, మరణాలు చూసుకుంది.
1: And she has gone in, she had her bath, she rested and sat there in the veranda.
0: Veranda kuchoni swami swami swami ani pichindi.
1: While sitting there in the veranda, she said swami swami swami
0: moodu pariyayalu pichindi.
1: She called Bhagavan swami swami three times.
0: Vastunnanu vastunnanu annanu.
1: Bhagavan said I'm coming, I'm coming.
0: వస్తున్నారా మీరు అని చెప్పింది.
1: She said, are you coming?
0: Yes, I'm coming. నేను వస్తున్నాను.
1: Yes, I'm coming.
0: కమింగ్ అని దగ్గరకు దిగి పెట్టుకలు దిగి దగ్గరకు వచ్చాను.
1: స్వామి క్లైమ్ డౌన్ ద స్టెప్స్ అండ్ కేమ్ క్లోజ్ టు హర్.
0: చేయి పట్టుకుంది.
1: అండ్ షీ హెల్డ్ హిస్ హ్యాండ్.
0: కంటి నీరు కార్చింది.
1: అండ్ షీ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: కన్ను మూసింది.
1: She closed her eyes.
0: Kani, not crying, the happiness.
1: She was extremely blissful.
0: Kannu moosindi.
1: And she closed her eyes, breathed her last.
0: Ee life undinante variki ee oka deham.
1: This body is valuable so long there is life.
0: Life potane body em prayojanam karato samanam.
1: The moment life is gone, body is useless.
0: ఇప్పుడు తక్షణమే చెప్పారు, డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతి తీసుకుని పోవస్తుంది.
1: దెన్ భగవాన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద బాడీ బి టేకెన్ టు పుట్టబర్తి.
0: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
1: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
0: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
1: దెన్ వన్స్ the body is offered to God, it is not bondage.
0: Senses kuda andulo nunchi pothayi.
1: The senses also will not be so powerful.
0: ఏమాత్రం కూడా తినడమే ఉండదు.
1: There will be no movement at all.
0: కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి కొన్ని.
1: Certain things do happen in the course of life.
0: వచ్చినవి మాత్రము తిరిగి భగవంతుడికి తప్పితే తప్పక ఎవరికి తెలియదు.
1: Whatever that happens in your life, then once it is offered to God, nothing can shake you or worry you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను చదివేది చదవండి. ఇది లౌకికమైన భౌతికమైన చదువులు.
1: Yes, certainly acquire knowledge. Study well. Learn what all you are supposed to.
0: ఈ భౌతికమైనటువంటి పేరు కూడా సంపాదించుకోవాలి.
1: The worldly possessions, acquisitions, no doubt, are necessary.
0: ఎందుకంటే తల్లిదండ్రులు దీన్ని ఆశ్రయించి ఉంటారు.
1: In fact, parents have very high expectations.
0: వారిని కూడా తృప్తిపరచాలి.
1: You should satisfy, please your parents.
0: Mata Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava, Aditi Devo Bhava.
1: Mother is God, father is God, teacher is God, guest is God.
0: Virandari Antantrutti Parchi.
1: You should please them all.
0: Neevu Santoshanga Undinapude.
1: And you also be happy.
0: Daivam Kuda Neeku Anandanni Andistadu.
1: And God also will make you more happy.
0: Kani aa bhavana aa premanu matram lekunda inni chaduvu chadivina gaani prayojanam ledu.
1: Without divine love within you, all your learning is useless.
0: Kanuka meeru motta motta chaduvalsindi chadavandi ee vayasulo.
1: At this age, study well what you are supposed to.
0: Ee bhautikamaina jeevitamlo kudanu మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు గెట్ ఎ గుడ్ నేమ్.
0: మానసికంగా నిజమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
1: యు ఆల్సో ఎర్న్ రెప్యుటేషన్ ఇన్ సొసైటీ.
0: ఇదే నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ, దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీరు గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరడం లేదు.
1: హి డజంట్ వాంట్ యూ టు బి సింప్లీ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఇంకా ఎందరో చదివారు.
1: మెనీ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కానీ వీళ్ళందరూ ఏం చేశారు జగత్తుకు?
1: వాట్ ఇస్ దట్ దే హావ్ డన్ టు స్టూడెంట్ కమ్యూనిటీ?
0: ఏమి చేయలేదు.
1: దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ స్టూడెంట్స్.
0: మీరు సేవ చేసి
1: యూ వర్క్ హార్డ్
0: సమాజం మీకు సంతోష పెట్టండి.
1: మేక్ సొసైటీ హ్యాపీ.
0: సొసైటీని హ్యాపీగా చేసినప్పుడే మీ యొక్క జీవితము సార్థకం అవుతుంది.
1: When once you make the society happy, your life is redeemed.
0: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
1: Therefore render all possible help to the community, society.
0: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
1: Your service to society will make Bhagavan extremely happy.
0: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి. దైవచింతన మాత్రం మానకండి.
1: యు స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ బి హ్యాపీ. నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవాన్ని మరచినటువంటి యొక్క మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
1: బై ఫర్గెటింగ్ గాడ్, వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్, యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
1: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు విల్ నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు విల్ హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: ఈ నామమును అందరికీ కూడా చాటండి. ఈ నామమును వీధి వీధి చాటండి.
1: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
0: అప్పుడే అందరి ఎందు కూడా దైవత్వం ఆవిర్భవిస్తుంది.
1: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విదిన్.
0: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడదు, మరింత అధికం కావాలి.
1: As you come closer and closer, you need more of light and effulgence.
0: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
1: That leads to fulfillment of life in a greater measure.
0: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
1: The worldly pleasures are not real.
0: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
1: Today you may find it difficult, but tomorrow you will find it simple and easy.
0: టుడే సన్ను పుట్టాడు అంటారు, సన్ను పుట్టాడు.
1: టుడే యు ఆర్ సో హ్యాపీ బికాస్ యు హావ్ ఎ సన్, సన్ ఇస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఆనాడు సంతోషంగా ఉంటాడు,
1: యు ఆర్ వెరీ హ్యాపీ దట్ డే.
0: రెండవ దినమే సన్ మరణిస్తాడు.
1: ద ఫాలోయింగ్ డే బై మిస్ హ్యాప్ ద సన్ మే డై,
0: తక్షణమే ఏడుస్తాడు.
1: ఇమీడియట్లీ హీ స్టార్ట్స్ క్రయింగ్.
0: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు, క్షణకాలం.
1: వాట్ ఈస్ ద డిస్టెన్స్ టైమ్ గ్యాప్ బిట్వీన్ ద స్మైల్ అండ్ ద టియర్, జస్ట్ ఎ మోమెంట్.
0: జన్మం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో ట్రాన్సియంట్ మొమెంటరీ.
0: మాకురు జన్మ జన్మ యౌవన గర్వం.
1: యు కెనాట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ యువర్ ప్రోజెనీ, బికాస్ ఆఫ్ యువర్ యూత్.
0: ఎంత కొను వేస్ట్ అయిపోయినట్టు.
1: All that would be in vain ultimately.
0: Kanuka vidyarthulara, meer chiranjeeviga undandi.
1: Bhagavan wants all students to be happy and blissful.
0: Aanandanga jeevinchandi.
1: Lead a happy life.
0: Samaja seva cheyandi.
1: Serve the society.
0: Society seva chesindi adi daiva sevaga bhavinchandi.
1: Consider service to society as service to God.
0: ఇదే మీకు నిజమైనటువంటి ఒక శాంతిని అందించేది.
1: సర్వీస్ టు సొసైటీ ఓన్లీ కన్ఫర్స్ ట్రూ పీస్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the love and message of Bhagwan Sri Sathya Sai Baba.
1: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagwan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
2: The first question: what is the relation between religion, spirituality and educare?
3: Talachinatti panulu tarumarainanu talachinatti panulu tarumarainanu benakavaladu yavaru tonakavaladu chiku chinta vidi chirunavu navina chiku chinta vidi chirunavu navina atani gunde pandinatti gunde atani gunde pandinatti gunde.
2: If all of the tasks thought over are reversed, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
3: Prema Swarupulara,
2: embodiments of love.
3: మతమునకు ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
2: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ స్పిరిచువాలిటీ and educare.
3: Motta modata religion ante emti deeni artham chesukondi.
2: We have to understand clearly in the first instance what religion is.
3: Religion means realize is religion.
2: Religion means realization is religion.
3: Deni realization cheyali.
2: What has got to be realized?
3: Neevevaro మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజియన్ నీకు చక్కగా అర్థమవుతుంది.
2: ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్ దెన్ యు కెన్ అండర్స్టాండ్ వాట్ రిలిజియన్ ఈజ్.
3: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ?
3: కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
2: వి కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
3: ఇది కాదు ఆధ్యాత్మికము.
2: దిస్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ.
3: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వులయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
2: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్. దట్ రియలైజేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
3: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ వాంట్స్ అస్ టు నో యూనిటీ ఇన్ డైవర్సిటీ.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
3: నీవు కన్నులు మూసుకో,
2: యు క్లోజ్ యువర్ ఐస్,
3: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
2: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్,
3: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
2: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
3: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
2: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
3: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
2: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
3: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
2: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్డ్ టు ఆల్ దీస్ హెడ్స్?
3: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
2: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
3: వీరందరూ ఎవరు?
2: హూ ఆర్ దే ఆల్?
3: ఈ శిరస్సులు ఎవరివి?
2: టు హూమ్ డు దే బిలాంగ్?
3: అని విచారణ చేస్తే,
2: ఇఫ్ యూ ఎంక్వైర్,
3: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
2: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
3: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
2: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
3: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
2: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
3: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
3: నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు.
2: ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
3: అనేకత్వంలో నేనొక్కడు.
2: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
3: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
3: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
2: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
3: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
2: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
3: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
2: ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
3: ప్రత్యేకంగా లేదు.
2: ఇట్ ఈజ్ నాట్ సెపరేట్.
3: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
2: We consider the self being separate in this world and hence we are put to suffering, doubts, suspicions.
3: ఇది అన్ని కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
2: All emanate out of your love only.
3: కనుక మతమునకు అనగా రిలీజియస్ కును, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క సందేహం.
2: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
3: ఈ మూడు కూడాను వేరు కాదు.
2: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
3: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
2: రియలైజేషన్ ఇస్ రిలిజియన్. టు నో దై సెల్ఫ్, ద సెల్ఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ.
3: ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
3: ఇది నా కర్చీఫ్.
2: దిస్ ఇస్ మై కర్చీఫ్.
3: ఇది నా టంబ్లర్ ప్లేట్.
2: దిస్ ఇస్ మై టంబ్లర్ ప్లేట్.
3: ఇది నా దేహము.
2: దిస్ ఇస్ మై బాడీ.
3: ఇది నా చెయ్యి.
2: దిస్ మై హ్యాండ్.
3: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
2: యు క్లెయిమ్ ఆల్ దిస్ మైన్.
3: కానీ హూ ఆర్ యూ?
2: దెన్ హూ ఆర్ యూ?
3: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
2: సిన్స్ యూ ఆర్ దేర్ యూ క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
3: ఇది నా కర్చీఫ్.
2: దిస్ మై కర్చీఫ్.
3: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
3: దిస్ ఇస్ మై బాడీ.
2: దిస్ మై బాడీ.
3: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
3: మీ. ఐఎమ్ నాట్ ది బాడీ.
2: ఐఎమ్ నాట్ ది బాడీ.
3: బట్ హూ ఆమ్ ఐ?
2: దెన్ హూ ఆమ్ ఐ?
3: దీన్ని విచారణ చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
2: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ, వీ విల్ ఐడెంటిఫై
4: that self which is beyond all these components together.
3: కనుక మొట్టమొదట దీనన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
4: So the master of all is you.
3: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
4: All the rest are material.
3: కనుకనే మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
4: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
3: కనుక ఇవన్నీ కూడాను అన్నిటికీ నీవే మాస్టర్.
4: You are the master for everything.
3: Ah, master is Atma.
4: That master is Atma, the self.
3: Atma is sarvulayandu unnatundi.
4: The same self is present in all.
3: Ade neelo kuda unnadi.
4: That is in you also.
3: Kanuka indulo ekatma bhavamu sulabhanga manaku artham avutundi.
4: It is easily understood, this uniform self in everyone.
3: Inka educare annaru.
4: Then educare.
3: Meeru ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
4: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
3: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది.
4: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్.
3: విద్య అనే అర్థము.
4: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య.
3: ఎడ్యుకేషన్, నాట్ ఎడ్యుకేషన్.
4: ఎడ్యుకేషన్,
3: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య.
4: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య.
3: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
4: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఎడ్యుకేషన్?
3: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
4: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
3: ఎడ్యుకేర్,
4: ఎడ్యుకేర్.
3: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
4: Origin is educare and education is derived out.
3: Educare, education, rendu veru kaadu.
4: Educare and education are not separate.
3: Rendu okkate.
4: Both are one.
3: Aithe education anetundi baita prapancham nunchi manam sangrahinchukuntunnam.
4: However, education is the collection of facts from outer world.
3: Kaani educare anetundi lopala nunchi baitaki teestunnam.
4: Educare is to bring out from within.
3: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
4: This could be made possible by two ways.
3: ఒకటి,
4: first,
3: జీవనోపాధి.
4: One is living.
3: రెండవది జీవిత పరమావధి.
4: Second, the aim of life.
3: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
4: What we do not know, we learn from outside.
3: మనకు తెలియనటువంటిది ఎన్నో లోపల అగోచరంగా ఉంటున్నాయి.
4: There are many things that we do not know.
3: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
4: Out of effort we should bring them forth from within.
3: ఇప్పుడు మొట్టమొదట ABCD అని అర్థాలు నేర్చుకున్నాం.
4: The beginning you have learnt alphabets ABCD.
3: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
4: These are the letters that you have learned.
3: భౌతికమైనటువంటి యొక్క లక్షణం.
4: They are all physical.
3: అయితే దీనిని క్రమక్రమేణ జీ ఓ డి పెట్టేసినప్పటికి ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
4: లెటర్, ఇఫ్ యూ పుట్ దీస్ లెటర్స్ జీ ఓ డి, దాట్ ఈస్ ద వర్డ్ గాడ్.
3: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే.
4: This is the combination of your own making.
3: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
4: In fact, the letters were there earlier.
3: ఈ అక్షరాలను ఒక శబ్దరూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
4: It is your effort in bringing these letters together to make a word.
3: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లోన్ నుంచి కూడా మనం తీసుకోవాలి.
4: Therefore, we should bring out from within what all that is known and what all that is not known.
3: Educare అనేది ఏంటి? లోపల నుంచి తీవటము అని దీనికి అర్థం.
4: Educare means to bring out from inside, from within.
3: దేనిని వెనుక లోపల నుంచి తీవాలి?
4: What is it that is to be brought out?
3: Education ను educare నుంచి తీవాలి.
4: Education is to be brought out of educare.
3: అది కూడా మళ్ళీ ఏందే ఉంటుంది.
4: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
3: ఉన్నదాననే మనం తీవటం.
4: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
3: కనుక
4: సో
3: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు.
4: హెన్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్. యు సే రిలీజియన్
3: ఇది అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు రిలీజియన్
4: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్
3: రిలీజియన్ అనగా లవ్
4: రిలీజియన్ మెంట్ లవ్
3: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి ఒక రియలైజేషన్ కలుగుతూ ఉండాలి
4: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్
3: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి
4: వెన్ వన్స్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ కమిటెడ్ మిస్టేక్స్ న్యాచురల్లీ ఆల్ యువర్ మిస్టేక్స్ ఫ్రమ్ విదిన్ విల్ కమ్అట్
3: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూసి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది
4: హ్యాడ్ యూ అటెంప్టెడ్ ఆల్ గుడ్ డీడ్స్ ఎర్లియర్ వెన్ యూ కమ్ అక్రాస్ ఎ గుడ్ పర్సన్ ఆల్ ద గుడ్ ఇన్ యూ విల్ కమ్అట్
3: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు
4: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్
3: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి
4: ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ విల్ కమ్అట్
3: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము
4: వి సే సో అండ్ సో ఇస్ ఎ బ్యాడ్ పర్సన్
3: అతను చెడ్డవాడు కాదు
4: హీ ఇస్ నాట్ బ్యాడ్ ట్రూలీ
3: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు
4: యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ ఈజ్ బ్యాడ్ అండ్ హీ ఇస్ నాట్ బ్యాడ్ ఇన్ ద ట్రూ సెన్స్
3: ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు
4: యు కాల్ అనదర్ పర్సన్ గుడ్
3: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు
4: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ సీ హిస్ గుడ్నెస్
3: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి
4: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ అపియర్స్ యాజ్ రిఫ్లెక్షన్
3: కనుక మంచి చేయడాలు అన్నీ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
4: సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
3: నీ యొక్క రిఫ్లెక్షన్ నీ రియాక్షన్ నీ రీసౌండ్లీ
4: It's all your own reaction, your own reflection, and your own resound.
3: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది.
4: And so in every matter, your own true nature appears outside.
3: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డని భావించకూడదు.
4: Therefore, we should not judge anyone as bad.
3: చెడ్డని చెప్పడానికి నీకు ఏ అధికారం ఉంటుండాలి
4: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్
3: అతని చెడ్డతనం అనేటువంటి నీకు ఏ రీతిగా గుర్తింపజేస్తున్నావు
4: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్
3: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడు అంటున్నావు
4: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్
3: ఇంకా ఎంత మంచి ఉన్నాయో
4: He may be having many, plenty of
3: అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు
4: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు నో దెమ్ ఆల్
3: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ
4: ఏ స్మాల్ ఎగ్జాంపుల్
3: ఇప్పుడు
4: నౌ
3: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు
4: యు సే అనిల్ కుమార్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఐడెంటిఫై హిమ్
3: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు
4: హి హస్ పుట్ ఆన్ క్రీమ్ కలర్డ్ కోట్
3: రెండు అద్దాలు పెట్టుకున్నాడు
4: హి హస్ గ్లాసెస్
3: చేతిలో పెన్ను పట్టుకున్నాడు
4: అండ్ హి ఇస్ హోల్డింగ్ పెన్
3: ఐదు అడుగుల 2 inches ఉన్నాడు
4: అండ్ హిస్ హైట్ ఇస్ 5 feet 2 inches
3: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా
4: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్ కెన్ యూ రికగ్నైజ్ హిమ్
3: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో
4: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ
3: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు
4: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్
3: హైట్ ఫ్యాట్ వెయిట్ కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు
4: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్ వెయిట్ ఫ్యాట్ అండ్ కలర్
3: కానీ
4: బట్
3: అతని ఇంకా ఎంత మంచి గుణాలున్నాయో
4: How many good qualities are there in him?
3: అతనిలో ఒక దయ ఉండవచ్చును
4: దేర్ మే బి కంపాషన్ ఇన్
3: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును
4: దేర్ మే బి లవ్ ఇన్ హిమ్
3: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును
4: దేర్ మే బి యాంగర్
3: కానీ అవి నీకు కనిపించడం లేదే
4: యు డోంట్ సీ దెం
3: కనుక అతనికి ఫ్యాట్ హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు
4: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్
3: గుర్తించినటువంటివి ఎన్నో అతని యందు ఉన్నాయి
4: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్
3: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది
4: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్
3: కనుకనే ఈనాడు లోకము లోపల
4: ఇన్ దిస్ వరల్డ్ టుడే
3: ఆకారమును పురస్కరించుకుని
4: basing on the forms.
3: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ని పురస్కరించుకుని
4: బేసింగ్ ఆన్ యాక్షన్
3: అతని మంచి చెట్లుగా నీవు నిరూపిస్తున్నావు.
4: వి జడ్జ్ దెం గుడ్ అండ్ బ్యాడ్.
3: చాలా తప్పు.
4: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
3: నీలో ఎలాంటి తప్పులున్నాయో
4: మిస్టేక్స్ ఇన్ యూ
3: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
4: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
3: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
4: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్ ద మ్యాన్.
3: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
4: సో మిస్టేక్ ఇస్ నాట్
3: సీన్. నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
4: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
3: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
4: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
3: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గా కనిపిస్తారు.
4: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
3: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
4: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
3: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము, ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
4: ఏ ఫూల్ ఓన్లీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, యాంగ్రీ విత్ అదర్ పీపుల్ బికాస్ హీ డస్ నాట్ నో ది రియాలిటీ.
3: కనుక
4: సో
3: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
4: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ ద మ్యాన్.
3: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వం నందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
4: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
3: భగవంతుని ఎత్తు ఎన్నియో ఉంటున్నాయి.
4: In God there are many.
3: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
4: There are many valuables.
3: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
4: In God's store, limitless things are there.
3: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
4: But one comes and asks for a locket.
3: ఎందుకు నీవు ఈ లాకెట్ ని అడుగుతున్నావు?
4: Why do you ask for a locket?
3: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
4: What more precious things are kept in store for you?
3: నీవు గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
4: Without knowing them you want a petty things.
3: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
4: God is ready to give you many more.
3: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
4: There's nothing that he runs short of.
3: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
4: Highly valuables are with him.
3: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
4: You doubt whether he is going to give you valuables or not.
3: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
4: So don't ask God anything.
3: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడు, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడు.
4: Basing on his circumstances and position, what is he going to give to me?
3: కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని
4: Basing on the position, circumstances, along with the times,
3: ఆచరిస్తుంటాడు.
4: God does.
3: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
4: Sometimes he himself asks and confers.
3: కనుక దైవత్వం యొక్క విషయములు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
4: One cannot understand divinity in full.
3: అర్థం చేసుకోలేని మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
4: Only fools who don't understand the meaning, they are perverted.
3: Yadarthani marchipoyi,
4: they forget the reality.
3: Vivekamainatini ematram gurtinchukonaka,
4: they lose their discrimination.
3: Anarthalanu penchutunnadu.
4: And then they go on increasing this confusion.
3: Ilanti deeniki manamu lobadakoddu.
4: We should never succumb to these factors.
3: మన యొక్క హృదయం నందున్నటువంటి ప్రతిబింబమునే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
4: What all that you find in front of your eye is your own reflection.
3: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
4: Therefore, ఎడ్యుకేర్, స్పిరిచువాలిటీ, రిలీజన్ ఆర్ నాట్ సెపరేట్.
3: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
4: We take it in a limited sense.
3: ఇది ఒక ఉంగరము.
4: This is a ring.
3: ఇది ఒక చైన్.
4: This is a chain.
3: ఇది ఒక కమ్మలు.
4: And earrings.
3: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
4: These are different jewels with a form.
3: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
4: When once you understand they are made up of the same gold, then you will not have differences.
3: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.
4: సో డివినిటీ ఇస్ ఓన్లీ వన్.
3: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
4: యూ మే సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ది డివినిటీ.
3: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
4: లవ్ ఇస్ ద ప్రైమార్డియల్ ఫౌండేషన్.
3: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
4: సో షేర్ లవ్ అండ్ రిసీవ్ లవ్.
3: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
4: దిస్ ఈజ్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
3: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
4: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
3: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
4: దెర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్.
3: ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
4: కీప్ అసైడ్ రిలిజియన్.
3: రిలిజియన్ ఆఫ్ లవ్.
4: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
3: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
4: దెన్ కమ్స్ ఎడ్యుకేర్.
3: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
4: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
3: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
4: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
3: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
4: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
3: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
4: సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
3: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
4: ఇఫ్ యు నో దిస్,
3: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
4: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
3: ఏ మతాన్ని మనము విచారించనక్కర్లేదు.
4: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజన్.
3: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
4: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
3: అందరూ ఐకమత్యంగా కూడి
4: ఆల్ విల్ బి యునైటెడ్.
3: అందరూ ఆనందంగానే ఉంటారు.
4: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
3: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
4: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
3: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతూ ఉంటాయి.
4: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
3: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
4: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
3: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
4: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
3: కనుక మానవులందరూ ఒక్కటి.
4: ది ఎంటైర్ హ్యుమానిటీ ఇస్ వన్.
3: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
4: హ్యూమన్ రేస్ ఇస్ వన్, దట్స్ రిలిజియన్.
3: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
4: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
3: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
4: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్.
3: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మన క్వశ్చన్ వేయనక్కర్లేదు.
4: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
3: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
4: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ ఆల్సో మ్యాన్.
3: యు ఆర్ హ్యూమానిటీ, ఐ ఆమ్ హ్యూమానిటీ.
4: వి బిలాంగ్ టు హ్యూమానిటీ, యూ అండ్ ఐ.
3: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
4: వి హావ్ టు నో దిస్ హ్యూమన్నెస్, దట్ ఇస్ ఎనఫ్.
3: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
4: వెన్ వన్స్ వీ నో ది హ్యూమన్ వాల్యూస్.
3: మతములన్నీ వేరు,
4: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్.
3: మార్గము ఒక్కటే.
4: పాత్ ఈజ్ వన్.
3: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుక్కుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
4: ఇఫ్ యూ నో ద పాత్, ఆల్ రిలిజియన్స్ విల్ బి యూనిఫైడ్.
3: మతులు మంచివైన మతమేది చెడ్డది?
4: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజియన్ ఇస్ బ్యాడ్?
3: వినుడు భారతీయ వీరసుతుడా,
4: ఓ సన్ ఆఫ్
3: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
4: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజియన్స్.
3: మతములేమని చూడకూడదు.
4: డోంట్ గో బై ద రిలిజియన్.
3: మతిని చూడు.
4: Think of your mind.
3: నీ గతిని చూడు.
4: అండ్ యువర్ డెస్టినేషన్.
3: నీ స్థితిని చూడు.
4: అండ్ యువర్ పొజిషన్.
3: నీ సంపత్తిని చూడు.
4: అండ్ యువర్ అఫ్లూయెన్స్.
3: అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
4: దట్స్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్.
3: మతి, గతి, స్థితి, సంపత్తి.
4: మతి, గతి, స్థితి, సంపత్తి.
3: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
4: దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ఆల్ దీస్ ఫోర్.
3: కనుక
4: సో
3: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
4: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
3: మన ఎడ్యుకేషన్ ఎంతవరకు లిమిట్?
4: వాట్ ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
3: కనుకని ఎడ్యుకేషన్ కును, ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు.
4: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్.
3: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
4: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
3: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
4: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
3: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
4: When once you see it for the first time, it is new.
3: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది.
4: దెన్ వన్స్ ఇట్స్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్స్ ఓల్డ్ ఇట్స్ ప్రింటెడ్ దేర్ ప్రింట్
3: అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
4: అండ్ దట్ విచ్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ మస్ట్ బి బ్రాట్ అవుట్.
3: ఒక చిన్న ఉదాహరణము,
4: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
3: భగవంతుడు
4: గాడ్
3: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
4: వాంటెడ్ టు కన్ఫర్ లిబరేషన్ టు ఎ పర్సన్ అండ్ కేమ్ క్లోజ్ టు హిమ్.
3: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వము యముణ్ణి పంపించాడు.
4: ప్రయర్ టు హిజ్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
3: అతను చాలా తెలివితేటలు గలవాడు.
4: హీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
3: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
4: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్ మేక్ సమ్ ఎంక్వైరీ.
3: ఆ యముడు వెళ్ళాడు.
4: యమ గాడ్ ఆఫ్ డెత్ వెంట్ దేర్.
3: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
4: హీ ఆస్క్డ్ హిమ్ డు యు నో హూ ఐ యామ్.
3: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
4: దట్ పర్సన్ సెడ్ ఐ డు నాట్ నో, యు ఆర్ న్యూ టు మీ.
3: సరే అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
4: దెన్ హీ సెడ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ వన్స్ యూ నో మీ లేట్.
3: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
4: ఆఫ్టర్ 3 డేస్ యమ గాడ్ ఆఫ్ డెత్ కేమ్ వన్స్ అగైన్.
3: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
4: దెన్ హీ ఆస్క్డ్ డు యు నో హూ ఐ యామ్.
3: నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
4: హీ సెడ్ ఐ నో బికాజ్ ఐ సా యూ ది అదర్ డే.
3: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, 3వ దినం పాతవాడు.
4: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హి వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
3: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
4: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
3: తర్వాత అన్ని మనకు పాతవే.
4: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
3: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
4: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్ యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
3: తర్వాత భేదములే దూరం చేస్తాం.
4: వెన్ వన్స్ దే ఆర్ నోన్ దే విల్ బి నో డిఫరెన్స్.
3: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
4: వెన్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ దెన్ యూ కెన్ నో ది యూనిటీ.
3: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
4: వీ హావ్ టు డెవలప్ దిస్ యూనిటీ.
3: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
4: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
3: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
4: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్యసాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
3: ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
4: Are there 2 forms of education? One Satya Sai education, another government education.
3: Vakate education.
4: Education is one.
3: Aithe.
4: However.
3: Government daniki ni, manadeeniki ni, unnatundi sanni sambandhanni manam yochin cheyali.
4: However, we must investigate the relationship between our institution and government institution.
3: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
4: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
3: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
4: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
3: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
4: బట్ గవర్నమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎవ్రీబడి.
3: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
4: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద
3: గవర్నమెంట్. సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
4: ఆబ్జెక్ట్స్ దేర్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిఫరెంట్.
3: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే దానిపైన చర్య తీసుకుంటారు.
4: ఇఫ్ యూ యాక్ట్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్,
3: కనుక గవర్నమెంట్ రూల్స్
4: ప్రొసీడ్ అగేన్స్ట్ యూ.
3: విరుద్ధంగా పోకూడదు.
4: వీ షుడ్ నెవర్ గో అగేన్స్ట్ గవర్నమెంట్.
3: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోండి.
4: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
3: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
4: అవర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ నో రూల్స్.
3: మన రూల్స్ అంతా ఒక్కటే.
4: వీ హ్యావ్ ఓన్లీ వన్ రూల్.
3: లవ్ ఈజ్ రూల్.
4: లవ్ ఈజ్ ద రూల్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
3: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
4: వీ ఫాలో అవర్ రూల్స్ విత్ దిస్ లవ్.
3: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
4: We love wholeheartedly and practice.
3: Kaka neevu government school lo chadutuvu kudanu satyasai education kudanu follow cheyachu.
4: While studying there in government school you can still follow satyasai education.
3: Satyasai education anetundi kevalamu manavata viluvulu.
4: Satyasai education reflects human values.
3: Ee human value anetundi mottamota neevu nilabettuko.
4: You have to uphold the human value.
3: దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
4: విత్ ది హ్యూమన్ వాల్యూ ఫాలో ద గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
3: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
4: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
3: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడాను,
4: వైల్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్,
3: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
4: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి,
3: గవర్నమెంట్ వాల్యూస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
4: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్.
3: కాబట్టి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
4: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్.
3: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము,
4: వీఆర్ బోర్న్ ఇన్ దిస్
3: ప్రపంచంలో చదువుతున్నాము,
4: వీ స్టడీ హియర్
3: ప్రపంచంలో ఉంటున్నాము,
4: వీ లివ్ హియర్.
3: వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
4: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికెట్ అండ్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్.
3: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
4: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
3: దాన్ని ఫాలో చేస్తూ
4: ఫాలోయింగ్ ఎట్ ది సేమ్
3: టైం కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
4: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
3: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
4: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ.
3: నీ గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
4: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
3: అక్కడంతా చేరితే తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
4: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్.
3: 6 గంటలు మాత్రమే నీ గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
4: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
3: ఇంకా ఉంది 18 గంటలు.
4: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
3: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
4: 6 అవర్స్ యూ స్లీప్.
3: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము.
4: 6 అవర్స్ ఫర్ యువర్ ఓన్ సింగింగ్, ఫర్ యువర్ ఓన్ ఎంటర్టైన్మెంట్.
3: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
4: స్టిల్ దేర్ 6 అవర్స్.
3: 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
4: డ్యూరింగ్ దీ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
3: కనుకనే మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
4: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
3: ఒక భాగము స్వార్థములకు,
4: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్ ఫర్ యువర్ ఓన్.
3: రెండవ భాగము నీ డ్యూటీస్ కు,
4: సెకండ్ టు అటెండ్ టు యువర్ డ్యూటీస్.
3: మూడవ భాగము నిద్రాహారములకు,
4: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
3: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు,
4: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
3: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
4: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్ దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
3: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదము అనేటువంటిది మీరు పాటించకూడదు.
4: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
3: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
4: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
3: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
4: ది అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
3: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
4: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
3: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్కి బుకిష్ నాలెడ్జ్కి మనం సంబంధం తీసుకోకూడదు.
4: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్
3: నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
4: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
3: దాన్ని కూడా ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
4: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. While practical knowledge is
3: ఇహమునకు పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
4: టూ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నెసెసరీ.
3: ఇహమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
4: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
3: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
4: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
3: ఈ రెండింటిని కూడా తీసుకుని
4: we have to take these.
3: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
4: we should never differentiate.
3: ఒక కాయనుకు రెండు సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
4: it is like two surfaces of the same coin.
3: ఒకటే కాయిన్.
4: కాయిన్ ఈజ్ వన్.
3: దానికి రెండు వైపులు ముఖములు ఉంటున్నాయి.
4: ఇట్ హెస్ టూ సర్ఫేస్.
3: ఆ రెండింటినీ మనం రెండు స్వీకరించాలి.
4: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్. కానీ
3: దీంట్లో మనం భేదాలు ఏమాత్రం పెట్టుకోకూడదు.
4: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
3: ఇంకా మూడవది,
4: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
3: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
4: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
3: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
4: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
3: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
4: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
3: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
4: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
3: మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
4: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
3: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
4: యు హావ్ టు ఫాలో ద కండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
3: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?
4: హౌ ఇస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్?
3: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు?
4: హౌ డస్ హి కండక్ట్ అట్ హోమ్?
3: స్కూల్లో ఏ విధంగా ఉంటున్నాడు?
4: అండ్ ఈస్ దేర్ అట్
3: స్నేహితులతో చేరినప్పుడు ఎట్లా ఉంటాడు?
4: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్?
3: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
4: యు హావ్ టు ఇంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ అట్ హోమ్.
3: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
4: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
3: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు?
4: విదౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్?
3: ఇంతే కాకుండా
4: నాట్ ఓన్లీ దిస్,
3: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
4: Parents give too much of freedom to children.
3: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
4: దేర్ఫోర్ చిల్డ్రన్ బిహేవ్ విత్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అట్ హోమ్.
3: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
4: Friends also absolutely free.
3: వారు కూడా నీకు అమితమైన స్వేచ్ఛనిస్తుంటారు.
4: They too give you too much of freedom.
3: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
4: When once he comes to school there are restrictions.
3: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
4: We have to see how he is there in other two places, how he is there in this place and change.
3: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
4: You cannot know him at home.
3: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
4: Out of love, parents give too much of freedom to
3: అయితే
4: but
3: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
4: వీ హావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
3: ఈనాటి తల్లిదండ్రులు
4: పేరెంట్స్ టుడే
3: ది మోడర్న్ ఏజ్
4: దిస్ బీయింగ్ ఏ మోడర్న్ ఏజ్
3: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
4: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
3: కావలసినంత ధనం ఇస్తున్నారు.
4: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
3: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
4: ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
3: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
4: ఐ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు మై సన్.
3: వాడికి ఒక మనసు ఉంది.
4: యెస్ మైండ్.
3: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
4: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
3: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
4: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
3: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
4: When he is free, you should be happy.
3: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
4: Why do you cry?
3: ఇదే తప్పు.
4: This is a mistake.
3: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
4: Therefore, you should control your children from the beginning.
3: మన కార్లంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
4: You can drive your cars when the road is fine.
3: కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
4: when there's traffic jam,
3: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
4: when there are so many turnings,
3: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
4: There you find speed breakers along the way.
3: ఎందుకోసము?
4: Why?
3: కొంతవరకు క్షేమం కోసమని.
4: It's for your security.
3: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
4: It is safe and secure for you, so also other passengers.
3: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
4: So we have to apply brakes while giving freedom to our children.
3: ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
4: Freedom, it should be given to certain things and not to other aspects.
3: వాడేదైనా చెడ్డ మార్గంలోకి ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
4: When the child goes along the wrong path, you should punish him.
3: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
4: You should not give him freedom.
3: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
4: No matter if a boy is to die, but you should never give him freedom.
3: మంచి దానికా నీకెంతైనా ఇచ్చేసే.
4: For good things you can give him any amount of freedom. Give money also.
3: Vastuvulu ichese.
4: Give objects.
3: Kani venaka vaipuna watch cheskuntu po.
4: But yet you watch him from behind.
3: Appude aa pillavaadu manasi sarina margalaki raagaladu.
4: Then the boy will be perfect.
3: Kanukane pillanni manam sarina reetilo techukotam motta modati baadhyata tallidi.
4: Therefore the first responsibility lies with the mother to train the child.
3: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
4: Here also we find some differences.
3: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
4: If son is spoiled, the mistake lies with the father.
3: డాటర్ గని తప్పైపోతే మదర్ మిస్టేక్.
4: If daughter is spoiled, the mistake lies with the mother.
3: కనుకనే ఇక్కడ రెండింటి యందు మనం భేదాన్ని గుర్తించాలి.
4: So we have to understand the difference between the two.
3: బిడ్డ సరలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
4: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
3: ఎందుకంటే మదర్ నీడ లోపలనే సంచరిస్తుంటది బిడ్డ.
4: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
3: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
4: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
3: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
4: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్ ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
3: తండ్రి సరైనటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
4: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
3: ఇష్టం వచ్చిన ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
4: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
3: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
4: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
3: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
4: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాక్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
3: బిడ్డ సరలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
4: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
3: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటది బిడ్డ.
4: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.

0: child.
1: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
0: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
1: నాయన, నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
0: Teacher will have to tell the child, you are behaving outside.
1: నీ పేరు పాడైపోతుంది.
0: You will get a bad name tomorrow.
1: నీ పేరు మాత్రమే కాదు, తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
0: Not only that you get a bad name, your parents also get a bad name.
1: పేరే పాడైపోతుంది.
0: In fact, your whole family will get a bad name.
1: నీ గృహం పేరు నిలబెట్టు.
0: So you have to uphold
1: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
0: Keep up the name of your parents.
1: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
0: And also the reputation
1: of the
0: institution.
1: మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి.
0: So the teacher should teach well in the right direction.
1: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చిపెట్టుకోవచ్చు.
0: We have to speak them in a nice way and conduct them in the right direction.
1: అనేక విదేశాల లోపల
0: in foreign countries
1: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: Children do not know what humility is, what obedience.
1: అలాంటి వారికందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
0: సత్యసాయి స్కూల్ టీచర్స్ explain clearly.
1: నాయన, నీవు మానవుడిగా పుట్టావు.
0: You are born as a human.
1: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: You are not animal to frighten others.
1: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
0: To be afraid of others, you are not animal.
1: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
0: You should not frighten others, not be afraid of others.
1: నీవు మానవుడవు.
0: You are a human.
1: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: You should never be afraid of anybody, nor frighten others.
1: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
0: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్
1: వారిని సరైన మార్గంలోకి తిప్పాలి.
0: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
1: లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
0: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
1: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
0: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్డ్ ఆర్ ఇంటర్రప్టెడ్. ఇది
1: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని గుజాల పోయినా పర్వాలేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
1: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
0: ఇట్స్ అ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
1: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
1: దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హస్ టు బి ఎస్పైర్డ్.
1: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
0: వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్లీ.
1: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లెడ్ బై ద పేరెంట్స్ ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్.
1: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్
1: నేమ్. నీవు ఆచార్యుడవు.
0: యు ఆర్ ఆచార్య.
1: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
0: ఆచార్య ఇస్ నాట్ మీరీ టీచర్.
1: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్.
1: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య, ప్రొఫెసర్.
1: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
0: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
1: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
0: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
0: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
1: టీచర్ కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
0: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
1: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్కి వచ్చేస్తాడు.
0: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
1: హే, ఎందుకురా నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ అరుస్తాడు.
0: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
1: సార్ మీరు చేస్తున్నారు కదా.
0: సార్ యూ ఆర్ స్మోకింగ్.
1: దానికి ఏం జవాబు చెప్పగలడు.
0: దెన్ వాట్ రిప్లై యూ గివ్.
1: నో రిప్లై.
0: నో రిప్లై.
1: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
0: He merely applies, but there is no reply.
1: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
0: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
1: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
0: Whatever you want to teach, first you should practice.
1: చేయకుండా ఉండాలి.
0: You should not commit anything bad.
1: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
0: You do good and ask them to be good.
1: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణము.
0: This is the proper teaching and the proper quality of education.
1: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
0: Then all the good in a student will come out.
1: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు? టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను, అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
0: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్, ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
1: ఇది నాకు బాగా తెలుసు.
0: దిస్ భగవాన్ నోస్ వెల్.
1: ఎందుకంటే నేను

0: ఎన్నో విధములుగా కూడా నేను పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
1: భగవాన్ పనిషెస్ బాయ్స్ ఇన్
0: డిఫరెంట్ వే. ఉంటాను,
1: హి షౌట్స్ ఎట్ దెమ్,
0: చెప్తూ ఉంటాను,
1: హి గోస్ ఆన్ టెల్లింగ్,
0: మరి ప్రేమిస్తుంటాను,
1: మై లవ్స్,
0: అన్ని ఇస్తుంటాను,
1: హి గివ్స్ దెమ్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని సమయాల్లో నేను చాలా కఠినంగా ఉంటాను.
1: ఎట్ టైమ్స్ హి ఇస్ సో స్ట్రాంగ్ హార్ష్.
0: అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: Boys themselves will come. They say, Swami, we have committed mistakes.
0: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
1: I didn't practice what you said.
0: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
1: Now I realize the truth in it.
0: కనుక నేను ఇంకా పైన అలాంటి తప్పులు చేయను.
1: I will not commit mistakes once again,
0: Swami. అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: Then Swami melts.
0: నాయన ఇంకా పైన నీవు బాగుండు.
1: Boy, be good hereafter.
0: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
0: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకి ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్. ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
0: అది చాలా ఇంపార్టెంట్.
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
0: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
0: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
0: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాస్ నాలుగో క్లాస్.
1: హీ స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
0: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
0: హెచ్ఐంగార్ అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
1: హెచ్ఐంగార్ వాజ్ ద టీచర్.
0: ఆయన ఎక్కడైనా బజార్ లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
0: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ద వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
0: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
1: This was noticed by the teacher.
0: అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
1: Finding out that I'm walking this way, you are going that way, I know.
0: కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత,
1: after reaching school,
0: అక్కడ ఆ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
1: Who is the monitor of the class?
0: నేనే.
1: భగవాన్ is the monitor of the class.
0: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
1: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
0: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
1: యాజ్ ద టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
0: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
0: కర్ర తీసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్, కేన్.
0: ఏ రాజు రా.
1: He said, Raju, come here.
0: నేను ధైర్యంగా వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
0: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
1: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
0: కనుక నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
1: ద టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
0: మిమ్మల్ని నేను చూడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ సీ హిమ్.
0: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండది.
1: దేర్ భగవాన్స్ నోట్ బుక్ వాజ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్.
0: ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
0: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
1: ఐ హావ్ నాట్ సీన్ యు.
0: సత్యం చెప్పాను.
1: హీ సెడ్ ట్రూత్.
0: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
1: ద టీచర్ షౌటెడ్, హావ్ యు నాట్ నోటీస్డ్ మీ?
0: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
1: స్వామి సెడ్, ఐ హావ్ నాట్ సీన్.
0: నిన్ను కొడతాను అన్నాడు.
1: హీ సెడ్, ఐ విల్ బీట్ యు.
0: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చెయ్యి ఇచ్చాను.
1: ఇఫ్ యూ వాంట్ టు బీట్, కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
0: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారలు కారినాయి.
1: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఐఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్. దగ్గర
0: వచ్చాడు, రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
1: హి సెడ్, రాజు, ఐ నో యూ డోంట్ డూ మిస్టేక్స్.
0: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
1: ఐ నో దట్ యూ నెవర్ కమిట్ ఎ మిస్టేక్, బట్ హావింగ్ నోటీస్డ్ వన్, ఐ వాస్ సో.
0: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
1: యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: నాకు తెలుసును,
1: ఐ నో
0: అని తర్వాత పిలిచి,
1: హీ కాల్డ్ హిమ్ లేటర్.
0: చాలా సంతోషించి,
1: హీ వాస్ వెరీ హ్యాపీ విత్ హిమ్.

0: నువ్వు స్కూలు అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
1: హి సెడ్ టుమారో యాజ్ యు రిటర్న్ హోమ్ యు ఫాలో మీ యు విజిట్ మై రెసిడెన్స్ అండ్ గో ఇట్ ఈస్ ఆన్ ద వే.
0: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
1: హి వాస్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్.
0: వరండాలో వెళ్ళినాను.
1: హి అప్రోచ్
0: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
1: హి డిడ్ గో స్ట్రైట్ అవే ఇన్ టు హౌస్.
0: లేడీస్ అంతా ఉంటారు,
1: దేర్ లేడీస్ ఎట్ హోమ్.
0: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వెళ్ళాను.
1: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది టీచర్ హి షుడ్ నాట్ గో ఇన్ సైడ్, సో హి వాస్ వెయిటింగ్ దేర్.
0: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
1: ద టీచర్ టోల్డ్ హిస్ వైఫ్ ద బాయ్ విల్ బి కమింగ్, అషర్ హిమ్ ఇన్.
0: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంటుంది.
1: ద వైఫ్ ఆఫ్ ది టీచర్ కేమ్ అండ్ సెడ్, ఆర్ యూ రాజు?
0: అవును మా అన్నాను.
1: అండ్ స్వామి సెడ్ యెస్.
0: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
1: యువర్ టీచర్ ఇస్ కాలింగ్ యూ, కమ్ ఇన్.
0: లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్.
0: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
1: దేర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద లవ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ హిమ్.
0: ఒక చిన్న ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
1: అల్యూమినియం ప్లేట్.
0: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
1: అండ్ ఈ సర్వ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
0: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
1: ఐ షౌటెడ్ ఇట్ యు.
0: నాది చాలా తప్పు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
1: యు ఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యు. ఐ వాంటెడ్ టు బీట్ యు.
0: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
1: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యు నౌ.
0: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
1: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
0: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
1: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
0: మీరెక్కడ
1: సార్? వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఎమ్ ఐ?
0: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
1: సిన్స్ యు హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
0: వయసు ప్రధానం కాదు,
1: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: చదువు ప్రధానం కాదు,
1: నాట్ ఎడ్యుకేషన్.
0: మానసిక హృదయం ప్రధానము.
1: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ ది హార్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నువ్వు చాలా గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
0: నాయన బానే చదువుతున్నావా అన్నాడు.
1: ఆర్ యు స్టడీయింగ్ వెల్? హి ఆస్క్.
0: చదువుతున్నాను సార్ అన్నాడు.
1: స్వామి సెడ్ యెస్ సార్, ఐ యామ్ స్టడీయింగ్.
0: వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
1: Next month we are going to examination. He said, study well.
0: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైమ్.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైమ్.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను,
1: రెడీ,
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు, ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు, యూ డోంట్ సీమ్ టు హావ్ రిటన్ ఎనీథింగ్.
0: సార్ రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్ యూ విల్ బి సీయింగ్ టుమారో ద స్క్రిప్ట్.
0: నేను రాశాను, అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్.
0: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: And he has collected Swami's paper script first.
0: చూచాడు, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
0: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, very, very good అన్నాడు.
1: On the top of the paper he wrote very good.
0: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్కు పంపించే పద్ధతి లేదు.
1: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
0: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
1: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
0: ఆ విధంగా చేసి రెండో దినం పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ స్వామి నెక్స్ట్.
0: భార్యతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్,
0: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
1: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
0: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో,
0: నాట్ ఎనీ టైమ్.
1: ఎనీ టైమ్. This is not the right time.
0: Right.
1: This is not the right time to eat.
0: నీ తయారీ కృప్తి నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నేను తీసుకున్నాయన.
1: టీచర్ సెట్ టు సాటిస్ఫై
0: మీ. ఆ తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు సాటిస్ఫై.
0: ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దేర్ టీచర్స్ హ్యాపీ.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
0: కానీ నాకు భయం లేదు.
1: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నో మిస్టేక్?
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: ఎందుకు భయపడాలా?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
0: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
1: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే,
1: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్,
0: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్,
1: ఇంగ్లీష్ టీచర్
0: మహబూబ్ ఖాన్
1: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: అతను ఇంగ్లీష్ టీచర్.
1: హీ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: ఈజ్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వర త్వరగా వెళ్లిపోవను అనేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్, హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
0: నేను క్లాసుకు పోయేటప్పటికి
1: బై టైమ్ హీ వెంట్,
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి, గో టు హిమ్, గో టు యువర్ టీచర్.
0: చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆస్క్ స్వామి టు కమ్ క్లోజ్.
0: తలంతా నిమురుతూ ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్ హెడ్.
0: భుజమంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్.
0: చెప్పంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్.
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ యూజ్డ్ టు ఫాండల్ హిమ్, కరెస్.
0: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
1: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
1: హీ ఈస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాడు, ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: He is head of the department.
1: And this, he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: చెప్పేవాడు, రాజు ఇట్లా అనేవాడు.
1: రాజు కమ్ హియర్.
0: నీవు రేపటి నుంచి నువ్వు ప్రార్థన చేయాలి.
1: You should lead everybody in prayer.
0: నీ ప్రార్థన మాకు అందరికీ హృదయాన్ని కరిగింపజేస్తుంది.
1: And in fact, the prayer that you offer will convince everybody, make everybody happy.
0: నీవు ఒక ప్రార్థనకు నీవే పాట పాడు.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
0: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
1: సార్ హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్.
0: నేనేమైనా చేయగలను.
1: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
0: తప్పక చేయన్నాడు.
1: డూ ఇట్ డెఫినెట్లీ.
0: అప్పుడు చెప్పా నేను.
1: దెన్ స్వామి సేడ్,
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత శృత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆధార్ జయగణమనే అది ఆయక జయహే జయగణమన అది నాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ హెస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్.
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్ సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
0: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నములు మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యూ.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హీ కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల.
1: దేని ఉరవ కొండ?
0: ఆంజనేయులు అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: ఆంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట
0: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ వి స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో రాజు?
0: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దేర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతాను అన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్.
0: నాకు ఇక్కడ పని లేదు.
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతను చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈస్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హియర్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, edupu.
1: He started crying loudly.
0: Atanu edchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru edcharu.
1: All cried there in the school.
0: Aa naatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మనం వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపించాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
0: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
1: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చెర.
1: In culture of Bharat, these two are emphasized. Speak truth, follow righteousness.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
0: ఇప్పుడు పిల్లలకి అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: While controlling your students, you should show love, express love.
0: వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పకు చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
1: If they committed any mistakes, explain them clearly, correct them.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అది తప్పులు చేయకుండా ఉండాలి.
1: హౌఎవర్ దే షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ బై టీచర్స్, యూ విల్ బి హెల్పింగ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లల పైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద టీచర్స్ షుడ్ హ్యావ్ ఎగ్జెంప్లరీ లవ్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఇంకా ఐదవది,
1: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్ విత్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ స్లమ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్రోకెన్ హోమ్స్ హూ ప్రెజెంట్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ క్లాస్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ టు రెండు.
0: ఎక్కడ పోయినా కానీ క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీనింగ్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు,
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్.
0: కానీ ఈ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్ళే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: వెన్ యూ స్టార్ట్ విజిటింగ్ విలేజెస్ అండ్ క్లీన్ ద ప్రెమిసెస్, దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ లేటర్ అండ్ సే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, వీల్ మెయింటైన్ క్లీన్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: టీచర్స్ can take up to this social work with the help of the students. Sixth question, how do we motivate children in the Educare program?
0: Pillalaku ee Educare anetvanti cheyataniki idi sadhyam kaadu.
1: It's not possible.
0: Vaari vayasu chaala takkuvadi
1: because there is a tender age.
0: College level lopala ee Educare anetvanti pettachunu.
1: Educare can be introduced at the college level.
0: Ante daniki puram anta kudanu nayana nee manaslo unnatundi manchi bhavalanu abhivruddhi parchuko.
1: Prior to that you can tell them you should have good thoughts in mind.
0: Ee chadu lopala kudanu satyavantudu satyanni palikadu.
1: You can say
0: Harishchandra satyam kosamani tana pranane anti barpitam chesadu.
1: Harishchandra sacrificed his life for
0: you. Ilanti pedda pedda anubhavulainaatundi vaari yokka kathalanta vaariki cheppali.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్న కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ
0: క్యారెక్టర్. ఏ వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is very essential.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: Parents don't know anything about Sai Baba.
0: మన స్కూల్ కు వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: As children attend our schools they know.
0: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: And we have to develop the spirit of understanding among children.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ సాఫ్ట్.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
0: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు, సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path.
0: నిజంగా నేను సాయి బాబా స్కూల్ కే కిని పోకుండా పోతే ఏ విధంగా పాడయ్యేటటువంటి వాడను.
1: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
0: స్కూల్ కు పోటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
1: Because I have been attending Sai Baba's school, I am so good.
0: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
0: నీవు భోంచేసే సమయంలో కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మావీర్, బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు.
1: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
0: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
1: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
0: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
1: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
0: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
1: అండ్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
0: ప్రసాదంగా మారిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
1: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
0: కనుక ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
1: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
0: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
1: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
1: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి వచ్చి పరిశుద్ధం చెయ్యాలి.
1: బై టైమ్ వి రిటర్న్ హోమ్ వి షుడ్
0: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాడు మర్యాదగా మాట్లాడించాలి.
1: వి షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
0: వాడు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
1: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్
0: రిటర్న్. ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. Eighth question. How do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the Satya Sai schools?
0: Schools lopala mana tallidandulaku amitanga mana bodhinchadaniki veelu kaadu.
1: It's not possible to teach parents in schools.
0: Pillaliki mana aacharalo pettalani taginta bodhinchi vaari dwarane తల్లిదండ్రులకు తగినటువంటి మార్గాన్ని అందించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ సాయి టీచింగ్స్ సో దట్ పేరెంట్స్ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్.
0: కనుక మనం తల్లిదండ్రులు మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్. వీ కాంట్ గో దట్.
0: మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల
1: ఎట్ హోమ్
0: ప్రతి వారం కూడాను
1: ఎవ్రీ వీక్
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make
0: మా పిల్లలు
1: non-vegetarian
0: holidays లో ఇంటికి పోయినప్పుడు
1: our children when they go home అరే
0: నాయన ఒక సంవత్సరం అంతా నీవు పుట్టపత్తిలో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు, గొర్రే తినలేదు, చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్నీ తెచ్చి పెట్టించారు.
1: The parents come and say, oh my son, you have been there in Puttaparthi, you have never had any kind of non-vegetarian stuff, and they start feeding you with the non-vegetarian food, fish.
0: వాడు చెప్పాలి,
1: the boy should say,
0: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీ దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైనటువంటి యొక్క భోజనం భోజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
1: వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతోనే వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానివేస్తారు.
1: When once you teach your children like that, they will change their parents later.
0: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ పీపుల్.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు, ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేమర్థం?
1: పేరెంట్స్ దెంసెల్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్.
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ, పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండదు.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
0: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
1: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
0: మీకు తెలుసు నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
1: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హీ హస్ బీన్ టెలింగ్ అస్.
0: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
1: హీ సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
0: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
1: ఎస్, కంప్యూటర్ ఈజ్ నాట్ is not a bar, it is all suffering from computer bug.
0: Appudu nen cheppanu,
1: Bhagwan said,
0: neevu composer kaani computer kaakoodu.
1: You are the composer, never be a computer.
0: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
1: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
0: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
1: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ స్పాయిల్డ్.
0: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది, అది మీకు సైన్స్ కు తగినటువంటిగా మీరు ఏమైనా చేసుకోండి.
1: టెక్నాలజీ ఇన్ రిలేషన్ టు సైన్స్ యూ మే డూ ఎనీథింగ్.
0: నా టెక్నాలజీ ఏమిటంటే, మొట్టమొదట మన కంప్యూటర్ లో దీంట్లో దాంట్లో పోయేదానికంటే మొట్టమొదట మన కంప్యూటర్ చక్క చేసుకోవాలి.
1: భగవాన్స్ టెక్నాలజీ ఎంఫసైజెస్ ఆన్ దిస్, మేక్ యూర్ కంప్యూటర్ హెడ్ పర్ఫెక్ట్.
0: ప్రతి దానికి కూడా కంప్యూటర్ తూగుతుంటారు.
1: యూ గో ఆన్ అప్లైంగ్ కంప్యూటర్ ఫర్
0: ఈనాడు. ఆడవాళ్ళు కూడాను ఒక షాప్ కు వెళ్తారు.
1: లేడీస్ గో టు షాప్.
0: వన్ సారీ, టూ బ్లౌజ్, ఒక టవల్, టూ హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
1: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేస్ సారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
0: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది అదే.
1: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్
0: కంప్యూటర్ దీన్ని పెట్టుకో,
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దానిలో ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: దానిని ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
0: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
1: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
0: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్
0: ఆయా స్టేజ్ కి అది చేసుకుంటూ రావాలి.
1: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
0: ఏదో కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
1: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యు ఆర్ ఆఫ్టర్ ఇట్.
0: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను,
1: భగవాన్
0: చక్కగా గుర్తించి వర్తించాలి.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
0: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
1: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పని చేసేటువంటి వాడు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
0: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
1: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయిడ్.
0: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడ మార్గం పడుతున్నారు.
1: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడు అంతా చేతికో పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: జాబ్. చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఏ ఫ్యాక్టరీ, ఏ ప్లేస్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఏ వర్క్ షాప్.
0: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
1: దెన్ వీల్ ప్రాస్పర్.
0: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెషినరీ.
0: ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
1: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మెషినరీ. 11th క్వశ్చన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సచ్చసాయి స్కూల్, వాట్ షుడ్ బి డన్?
0: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
0: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
1: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
1: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
0: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
1: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
0: కనుక మీరు స్కూల్ కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
1: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
1: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
0: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
1: దర్ సమ్ లేడీ టీచర్స్.
0: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
1: Today one very important thing is to be said.
0: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
1: The work done by women is not done by men.
0: బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: Ladies, బాల వికాస్ టీచర్స్.
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
1: యూ మే గో ఎనీ కంట్రీ,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: దే డూ వెరీ గ్రేట్ వర్క్, వెరీ హై మ్యాగ్నిట్యూడ్. వాళ్ళ
0: సంసారం చూసుకుంటూ,
1: దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: అండ్ సర్వ్ హస్బెండ్.
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: దే ఫైండ్ సమ్ టైమ్, దే స్టార్ట్ బాల వికాస్ యాక్టివిటీ.
0: నిజంగా కలియుగం లోపల, ప్రారంభం లోపల, ఈ యొక్క బాల వికాసం లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యు కెన్ మేక్ 10 చిల్డ్రన్ బి సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించాలి.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్య సాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
0: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు చేయవలసిన మీరు చక్కగా చేస్తురండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఫ్యూచర్ యోచన మీరు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
1: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
0: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు చదువుతుంది.
1: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యూ విల్ బి హియర్?
0: లేదు.
1: నో,
0: అదే వచ్చేసేస్తుంది.
1: ఇట్ హస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
1: వెన్ యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్, వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. 13th క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ అట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ సాయి స్కూల్?
2: కేజీ నుంచి చేర్చాలా, పెద్ద చేర్చుకోవచ్చు.
0: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టను తీసుకోవచ్చు.
1: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, యాజ్ ద కేస్ మే బి.
0: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
1: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్.
0: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
0: దానికి నిర్బంధం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
0: 14th.
1: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
0: ఇది నేను చెప్పను.
1: భగవాన్ డస్ నాట్ సే దట్.
0: ఎందుకంటే
1: వై?
0: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
1: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
0: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
1: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాండి.
1: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
0: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు.
1: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
0: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డెయిటీ.
0: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
0: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భూర్భువస్వః. బాడీ మెటీరియలైజేషన్. భువః మైండ్. సువః రేడియేషన్. ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
1: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యూమానిటీ.
0: భువః స్వః.
1: భూర్భువః స్వః.
0: ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
1: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
0: తత్ అదే.
1: తత్ దట్
0: సవితా వరేణ్యం అనగా అట్టుదాన్ని నేను వరిస్తున్నాను.
1: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
0: అట్టుదాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
1: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
0: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో అనగా ఏమి? చీకటి.
1: భర్గ మీన్స్ డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్ అంటే అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
1: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
0: నాకు మంచి బుద్ధిని ఇచ్చేసి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ఏ దేశం వారైనా చేయొచ్చును.
1: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect. See that I am in the right path. Help me to dispense with all bad qualities. You can go as per your likes and preferences. Doesn't matter even if you don't chant, nothing wrong in chanting. Bhagavan never does it out of force. Bhagavan stands for source, not force.
0: Military force.
1: Force is military. Swami will never act military way.
0: Source.
1: He is all the source, all the love. You can follow the path that makes you happy. We have got program to follow.
0: Questions
1: there are number of questions put to
0: answer
1: you. The answer also is same. But Bhagavan explained to us in a brief way. Purify your heart first. Follow the noble ideal set forth by God. You give any name to God, Allah, Jesus. You give any name to your God, Allah, Jesus, Rama, Krishna, Zoroastra. No difference whatsoever. Thinking the God of your choice. Make your life sacred and follow the correct
0: path.
1: In respect of Swami, there are no differences at all. In respect of Satya Sai, from top to toe, there is no trace of selfishness. You follow whatever
0: that is good for you, good for you, good for you.
1: Everything is good for you, good for you. You follow, be happy, and share with everybody. That's what Bhagavan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers, Bhagavan Baba, during the valedictory function of the first Sai Schools Conference on 21st November 2001.
4: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.
5: Radio Sai now brings you a musical presentation by devotees from the United Kingdom, performed in the Divine Presence.

0: You were listening to a musical presentation by devotees from the United Kingdom performed in the Divine Presence.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami gives the example of Harishchandra and his family when all the members of the family had to make sacrifices and subject themselves to difficulties in order to achieve something great and good. The noble virtues of patience and obedience shine forth in this example. Swami asserts the importance of such lessons being taught to children at a young age for them to lead a happy life in future. This divine droplet has been taken from the discourse delivered by Bhagavan on 2nd October 1987.
3: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
4: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్, టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్టెడ్
3: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధములైనటువంటి సహనములు పొందినది.
4: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పార్ట్ లైక్ డౌన్ మై హస్బెండ్,
3: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
4: లోహిత ఆల్సో లోహితాస్ ఆల్సో followed in order to obey the parents what amount
3: kanuka harishchandrudu vanti satyamunu,
4: that is therefore you have
3: chandramati vanti sahanamunu,
4: patience of chandramati,
3: lohitasuni vanti yokka oka vidhamainatundi shantini,
4: a peace which
3: vinayanni had inaati prati pillalaku nu talidandrulu bodhinchali.
4: Every small child has to teach to their parents.
3: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
4: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హావింగ్ ఏ హ్యాపీ లైఫ్.
2: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. Thank you and Sai Ram.

0: ஆத்மா நம்பது தேவைத்தியம். சரீரம் அது தேவஸ்தியா. பிரபஞ்சம்லோ சத்து ஜீவிக்கு ஜீவித பரமார்த்தம் ஏமிட்டோ போதப்படட்டம் லேது.
1: இந்த வேர்ல்ட் எவ்ரி இண்டிவிஜுவல் ஜீவி இஸ் ஃபைண்டிங் இட் வெரி டிஃபிகல்ட் டு காம்ப்ரஹெண்ட் வாட் இஸ் தி பர்பஸ் ஆஃப் லைஃப்.
0: காணி அநேக மந்திக்கு ఈ బోధ పడటం లేదనే బాధ కూడా ఉండటం లేదు.
1: బట్ ఫార్ మెనీ పీపుల్ ది ఫీలింగ్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టూడ్ ఈజ్ ఆల్సో నాట్ సీన్ ఇన్ దెమ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని అర్థం చేసుకున్నటకై ప్రయత్నిస్తున్నారు. అది ఏ పరమార్థమునకు ప్రథమ సోపానము.
1: 1 in 100 or 1 million may be trying to understand the purpose of life. And this is the first step in realizing the purpose of life.
0: Kaalu, chetulu, kannu, mukku, noru, chevulu, ivanni kudanu, jeeva yatralo, jeeviki, toppadetuvanti upakaranamulu.
1: Legs, hands, ears, eyes, nose, and all these are instruments which will be helpful for a man to live a life.
0: Karyamu cheyuvadu karta.
1: The one who does is the doer or karta.
0: Cheyinchuvadu karakudu.
1: The one who causes things to be done, he is the cause behind.
0: కారకునికి కావలసినటువంటిది కారణము.
1: ఫార్ ది కాజ్ విచ్ ప్రామ్ప్ట్స్ ఎనీ పర్సన్ టు డూ ఏ పర్టికులర్ థింగ్ దేర్ మస్ట్ బి సమ్ రీజన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: ప్రపంచములో ఏ కార్యము చేయవలనన్న కరణము, కారణము, కర్త ఈ మూడు కూడాను అత్యవసరము.
1: వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్ టు డూ ఇన్ ద వరల్డ్ there is a need for the instrument, the doer, and the reason and the cause for doing it.
0: Pratyagatma prati jeevi yandu undetundi devude.
1: In every individual jeevi, God is residing in the form of pratyagatma.
0: Kanuka manava paramarthamunandu kevalamu oka పదార్థము యొక్క చేరిక మాత్రమే అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ క్లియర్ దట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు సే దట్ బై బ్రింగింగ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: కేవలము మానవుని యొక్క బ్రెయిన్ కొన్ని కెమికల్ యొక్క చేరిక అని భావిస్తుంటారు.
1: పీపుల్ థింక్ దట్ మ్యాన్స్ బ్రెయిన్ consists of a conglomeration or a combination of a few chemicals.
0: Kevalamu chemical yokka combination maatrame kaaku indulo oka vidhamaina tunti universal self antaru adi daivatvanga akada pani chestu undali.
1: It is not a mere combination of chemicals that constitute brain. There is universal soul which may be described as God, which is residing in the brain.
0: Kannuto chustunnam,
1: we are seeing through eyes.
0: Chevuluto vintunnam,
1: through ears we are listening.
0: Notito maatladutunnam,
1: we are talking through mouth.
0: Aithe ivi ee dehamunandu pranam undinanta varaku maatrame ivi tama tama panulanu తాము సక్రమంగా చేయగలుగుతున్నవి.
1: బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ ద బాడీ.
0: చూచినదే కన్నులైనా వినునదే చెవులైనా మాట్లాడినదే నాలుకైనా మరణించిన తరువాత లేక మూర్ఛయందు లేక నిద్రావస్థయందు పూర్వముండినటువంటి ఈ అంగములే కనుక ఆ మరణించిన తరువాత ఈ కన్నులు ఎందుకు చూడటం లేదు, ఈ నోరు ఎందుకు మాట్లాడటం లేదు, ఈ చెవులు ఎందుకు వినటం లేదు?
2: ఇఫ్ ఇట్ ఇస్ ది ఇయర్స్ విచ్ ఆర్ లిజనింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ ఆర్ సీయింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ది టంగ్ విచ్ ఇస్ టాకింగ్, దెన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ దే షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ సో, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఇన్ స్లీప్ ఆర్ వెన్ వన్ హాస్ సూన్ ఆర్ లాస్ట్ కాన్షియస్నెస్.
0: పూర్వమున్నది ఇప్పుడున్నది కూడాను కేవలము ఒకే కారణమునే.
2: బిఫోర్ ద డెత్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కానీ ఈ కారణములే ప్రధానమని భావించిన ఈ కారణము యొక్క స్థితి గతి మతి సర్వవేళలే ఎందుకును సమత్వంగానే ఉండవలెను కదా.
2: ఇఫ్ ఇట్ ఈస్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది యాక్షన్ అండ్ ఫార్ ది యాక్టివిటీ, దెన్ దే మస్ట్ హ్యావ్ ద సేమ్ స్టేట్ ద సేమ్ కండిషన్ అండ్ ద సేమ్ పవర్ బిఫోర్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో.
0: కానీ దీనికి వెనుకల ఒక విధమైనటువంటి ఆధారము ఫండమెంటల్ ప్రధానమైనటువంటి యొక్క ప్రాణతత్వం ఒకటి ఉంటుంది.
2: బట్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫండమెంటల్ విచ్ ఈస్ గివింగ్ దట్ పర్టికులర్ పవర్ టు కమ్యూనికేట్ అండ్ టు టాక్.
0: ఆ ప్రాణమే ఈ యొక్క ఇంద్రియములకు ప్రాణము పోసి తమ ప్రాణ శక్తి చేతనే ఇంద్రియములను తమ తమ పనులను తాము గావించినట్టు చేయుచున్నది.
2: ఇట్ ఈస్ దట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ ఫిల్లింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ విత్ లైఫ్ అండ్ కాజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ టు పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
0: ఎప్పుడు ఈ ప్రాణం ఈ దేహమునందు లేకపోవును అప్పుడే ఈ కరణములన్నీ కూడాను తమ తమ పనులను తాము చేయలేకపోతున్నవి.
2: ద మూమెంట్ ద లైఫ్ లీవ్స్ దిస్ పర్టికులర్ బాడీ ద ఇన్స్ట్రుమెంట్స్ స్టాప్ పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
0: అయితే ఈ ప్రాణము ఎందుకోసం వచ్చినది, ఎప్పుడు వచ్చినది, ఎవరు పంపితే వచ్చినది, ఎక్కడ పోయినది?
2: ఇన్ దట్ కేస్ హౌ హ్యావ్ దిస్ లైఫ్ కమ్ ఇన్ టు దిస్ బాడీ, హూ హ్యావ్ సెండ్ దిస్ లైఫ్, ఫ్రమ్ వేర్ హ్యాస్ ఇట్ కమ్ అండ్ వేర్ హ్యాస్ ఇట్ గోన్ ఆఫ్టర్ డెత్?
0: ఇది కేవలము మానవ మాత్రులు అర్థం చేసుకోలేరు.
2: దిస్ పర్టిక్యులర్ ఫెనామెనా అండ్ సీక్రెట్ cannot be understood by ordinary individual human beings.
0: ఈ కారణములు ఈ కారణములు ఈ యొక్క కార్యములు అన్ని కూడాను కేవలము జీవితములో ఒక విధమైనటువంటి యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి.
2: దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ద కాజ్ అండ్ ద యాక్షన్ ఆల్ దీస్ థింగ్స్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్ ఇన్ లైఫ్.
0: ఈ చెవులు కన్నులు నోరు కడుపు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడాను కేవలము తమ తమ సశక్తితో చేయనటువంటివి కావు.
2: ది ఐస్ ద ఇయర్స్ ద మౌత్ ద లెగ్స్ ద హ్యాండ్స్ ద స్టమక్ ఆల్ దీస్ లిమ్స్ ఇన్ ద బాడీ దే డు నాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆన్ దేర్ ఓన్ కెపాసిటీస్.
0: దీనికి ఒకటి కర్త ఉంటున్నాడు.
2: దెర్ ఈస్ ఎ డూయర్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అదే విధంగానే ఈనాడు స్టాటిస్టిక్స్ ఉంటుండాలి.
2: ఇన్ ద సేమ్ వే వీఆర్ హ్యావింగ్ స్టాటిస్టిక్స్ టుడే.
0: దీనిని ఇన్పుట్ అంటారు.
2: దిస్ స్టాటిస్టిక్స్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇన్పుట్.
0: రెండవది అవుట్పుట్ అని ఉంటుండాలి.
2: దేర్ ఈస్ అనదర్ థింగ్ అండ్ దట్ ఈస్ అవుట్పుట్
0: అండ్ అదే ప్రొడక్షన్ అనేటువంటిది.
2: అండ్ దట్ రెఫర్స్ టు ప్రొడక్షన్.
0: అయితే ఈ స్టాటిస్టిక్స్ లో ఈనాడు లోకములో కేవలము ధనమును అభివృద్ధి పరుచుకోవటం తద్వారా ఏ విధంగా ఈ ధనమును పోగు చేసుకోవటం అనేటువంటి దీని లోపల ఎంతవరకు మనం ఖర్చు పెట్టాం, ఎంతవరకు మనం క్యాపిటల్ చేశాం, ఎంతవరకు దీన్ని ప్రొడక్షన్ చేసుకున్నాం, ఈ పదార్థముల యొక్క విలువలు ఏ విధంగా ఉంటున్నవి అనేటువంటి దీంట్లో మనము ఎక్కువ యోచన చేస్తుంటాం.
2: ఆల్ ది స్టాటిస్టిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎ లార్జ్ వే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ హావ్ obtain the capital, how we are raising the production, how we are spending the money. With reference to these things only, statistics are employed.
0: Management lopala subject ne chustu, object ne chustu, subject ne marchipoyinattuga, ee statistics lopala kudanu, kevalamu, oka quantity ni matrame chustu, quality ni visarjistunnaru.
2: Just as in management, we are concentrating only on the object, forgetting the subject behind this. We in statistics also, we are concentrating only on quantity but not on quality.
0: Peter Drucker, ee yokka management lopala kevalamu object ni matrame chustu, object yokka lakshyanni matrame bodhistu vachadu.
2: Peter Drucker has always concentrated while dealing with the management only on the object, forgetting the subject.
0: Kani ee naati yokka statistics lopala kudanu manamu quantity ni matrame lakshyam nanduchukoni quality ni manam marchipothunnam.
2: Similarly, when we are thinking of statistics, we are thinking only in terms of the quantity but not the quality.
0: Ikkada statistics gurinchi okkokka desam yokka paristhitini kudanu manam chakkaga gurtinchali.
2: When we are thinking of statistics, we have to just apply this particular thing with reference to various countries.
0: Lokamulo 179 deshalu untunnayi.
2: In the world there are 179 countries.
0: Okkokka desam yokka statistics, okkokka desam yokka management, okkokka desam yokka values, okkokka desam yokka ethos veru veruga untunnayi.
2: But the statistics, the values, the ethos and the management is different from country to country.
0: Ivanni aa desam yokka vatavaranamunu anusarinchi untuntayi.
2: All these things are dependent upon the environment of that particular country.
0: Aa desam yokka environment nu anusarinche ee statistics kudanu kontha varakunu artham avutu vastuntadi.
2: Based upon the environment of that particular country alone, even this statistics can be properly understood.
0: Ee naadu statistics videshamu yokka prabhavam ne manam anusaristu vastunnamu.
2: Even in understanding the subject statistics, we are following the methods adopted in other countries.
0: Ee vidhamga bharat deshamu aashrayinchatam cheta ee vyaparam kaani ee vidhamainatunte yokka కరస్పాండెన్స్ అనగా వ్యాపారం యొక్క సంబంధ బాంధవ్యములు కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి కానేరవు.
2: ది మ్యూచువల్ రిలేషన్షిప్స్ ఇన్ బిజినెస్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు బి వెరీ ఇంప్రెసివ్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు ఓన్లీ ఫాలో ది స్టాటిస్టిక్స్ ఎల్స్వేర్.
0: ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ లోపల ప్రస్తుతపు యొక్క విలను పట్టి ప్రస్తుతపు యొక్క మార్కెట్ ను పట్టి
2: ఆల్ ది స్టాటిస్టిక్స్ ఆర్ విత్ రిఫరెన్స్ టు ద ప్రైజెస్ విచ్ ఆర్ కరెంట్ అండ్ ది ఎగ్జిస్టింగ్ వాల్యూస్ విచ్ ఆర్ కరెంట్.
0: పూర్వం యొక్క విలువను పట్టి ఆ స్టాటిస్టిక్స్ ప్రారంభమైనటువంటి ఒక సమయం నందున్నటువంటి భావములను పట్టి ఇవి కొంతవరకును సమన్వయం అవుతూ వస్తుంటాయి.
2: ది స్టాటిస్టిక్స్ ఆర్ రికన్సైల్డ్ బేస్డ్ అపాన్ the existing prices earlier and also the base year etc.
0: Oka chinna udaharanamu,
2: one small example.
0: Bharat desham lopala 1950 lopala ee statistics tu modalu prarambhincharu.
2: In India 1950 has been taken as the base year.
0: Aanadu manavuni yokka vyakti yokka income ఎట్లా ఉండినదంటే ఒక్క రూపాయి 20 naya paisas.
2: ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది ఇయర్ 1950 వాస్ 1 rupee 20 paise.
0: ఈనాడు 36 సంవత్సరములు అయినప్పటికీ ఈనాడు మానవుని యొక్క విలువ దినమునకు 2 rupees 10 naya paisalu.
2: ఈవెన్ ఆఫ్టర్ 36 ఇయర్స్ 1986, the per capita income is only
0: 36 సంవత్సరములకు 90 naya paisalu మాత్రమే పెరిగింది. ఇది ఎంత తామసంగా పెరిగిందో, ఎన్ని విధములైనటువంటి యొక్క దీనిగా అభివృద్ధి పొందిందో మీరు యోచించుకోవచ్చు.
1: the present per capita income is only 2 rupees 10 paise, which means there is an increase of only 90 paise over a period of 36 years. You can imagine at what slow rate the income has grown over a period
3: of time. కొన్ని విషయములందు భారతదేశము కొంత ముందంజ వేస్తుండాలి.
1: In certain aspects and areas of activity, India has been able to make జనాభాలో
3: ప్రపంచములో రెండవది.
1: In terms of population, India ranks second in the world.
3: ఏరియా లోపల ఇది ఏడవ స్థానంలో చేరినది.
1: In terms of area, India ranks seventh in the world.
3: Paddy, tobacco, coffee, tea ఇత్యాది ఉత్పత్తులందు భారతదేశము మొదటిది.
1: In production of paddy, tobacco, tea and a few other things, India ranks first in the world.
3: మిగిలినటువంటి దేశములందు దీనిని సరిగా మనము తూచ ఒకదానికొకటి సమన్వయం చేయాలనుకున్నప్పుడు అనేక విధములైనటువంటి యొక్క వ్యత్యాసములు ప్రారంభమవుతున్నాయి.
1: ఇఫ్ యూ వాంట్ కంపేర్ the production figures of our country with other countries, certain problems come which will make comparison a little difficult.
3: భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండాలి, కానీ మరొక దేశముకు సంబంధించి ఉండటంలో ఏమాత్రం కూడా అర్థవంతమైనది కాదు.
1: ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ఇండియా ఆర్ రెలవెంట్ అండ్ పర్టికులర్ టు ఇండియా అలోన్, దే కెనాట్ బి రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
3: ఇతర దేశముల యొక్క స్టాటిస్టిక్స్ భారతదేశంలో దానిని అనుసరించడానికి కానీ ఆచరించట కూడాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు.
1: ద స్టాటిస్టిక్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ అప్లికబుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ ఇండియా.
3: ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క వాల్యూస్, ఎథాస్ అండ్ వాల్యూస్, దీనిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే క్యారెక్టర్.
1: స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్ in the Indian context is values and ethos.
3: దీనిలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరమైనటువంటిది.
1: In this, sense control is the most important.
3: ఈనాడు ప్రభుత్వం యొక్క రాబడి వెయ్యింతలు అధికమైపోయింది.
1: The income of the government has increased 1,000-fold today.
3: పూర్వము 550 crore ఇన్కమ్ గా ఉండేటువంటిది ఇప్పుడు 5,500 crore ఇన్కమ్ గా వస్తుంటుంది.
1: అర్లియర్ సమ్ టైమ్ బ్యాక్ ది ఇన్కమ్ వాస్ ఓన్లీ 550 crores, బట్ టుడే ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ 5,500 crores.
3: ఒక్కొక్క రాష్ట్రములకి ఇన్ని విధమైనటువంటి యొక్క అభివృద్ధి అవుతూ ఉండిన సమయంలో ఈ మానవాభ్యుదయమునందు ఈ అభివృద్ధి ఎందుకు వెనుకంజ వేస్తుండదో మనం కొంత గుర్తించాలి.
1: వెన్ the income of the government is increasing, even in terms of each state so much of increase is there, why should there not be welfare proportionate to the increase in income?
3: Ikkada auditing, accounts, banking, management, ee moodinti yandu jarigeetvanti yokka paristhitulu okadaninu okati samanvayamai untadani ledu.
1: There doesn't seem to be a comparability when you just look into the subjects of auditing, accounts, banking and management in this particular context of
3: stat vara bankulu yokka marpu kudanu oka vipareetamainatundi reetiga marpu chendutu vastundi.
1: The changes that have been coming about in the banking sector and in banks is rather astonishing.
3: Ee bank kudanu ee management kudanu ee yokka auditor kudanu ఏ అకౌంట్ కూడాను సక్రమమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటం లేదు.
1: హూఎవర్ బి, వెదర్ ఇట్ ఈస్ అన్ అకౌంటెంట్, ఆడిటర్ ఆర్ ఎ బ్యాంక్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ ప్రొసీజర్స్ అండ్ ది ప్రాపర్
3: మేనేజర్ యొక్క ఉద్దేశమును పురస్కరించుకుని అకౌంట్ వ్రాస్తూ వస్తుంటాడు. అకౌంటెంట్
1: ఈస్ ట్రైంగ్ టు సాటిస్ఫై ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద మేనేజర్.
3: ఈ అకౌంటర్ యొక్క పరిస్థితిని పురస్కరించుకుని ఆడిట్ మారుస్తూ వస్తుంటాడు.
1: ది ఆడిటర్ ఈస్ ట్రైయింగ్ టు సాటిస్ఫై ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది అకౌంటెంట్ రాదర్ దాన్ రియల్లీ డూయింగ్ ఆడిటింగ్.
3: ఈ ఆడిటర్ యొక్క రికమెండేషన్ పురస్కరించుకుని బ్యాంకరు కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంటాడు.
1: ద బ్యాంకర్ ఆల్సో అడ్జస్ట్ హిస్ అకౌంట్స్ అండ్ హిస్ లెండింగ్ పాలసీస్ బేస్డ్ అపాన్ ద ఆడిట్ రిపోర్ట్ అండ్ ది ఆడిటర్.
3: ఈ అనేక కారణాల వల్లనే కొన్ని బ్యాంకులు కూడాను దివాలెత్తడం జరుగుతూ ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మెనీ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ లైక్ టు బికమ్ బ్యాంక్.
3: ఈ విధమైనటువంటి వ్యాపారములు జరగటం చేతనే ప్రపంచం యావత్తు కూడాను కొంతవరకును తమ విలువను తాము కోల్పోతూ వస్తున్నాయి.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అండ్ దిస్ ట్రెండ్స్ విచ్ ఆర్ బీన్ ఎగ్జిస్టింగ్ ద బిజినెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ డిక్లైనింగ్ వాల్యూస్.
3: ఒక్క బ్యాంకు మాత్రము ఆనాటి నుండి నేటి వరకు కూడాను తమ యొక్క ఉద్దేశములను తమ యొక్క ఆశయాలను ఏమాత్రము ఉల్లంఘించకుండా అనుసరిస్తూ వస్తుండాలి.
2: బట్ ఇట్ ఈస్ ది బ్యాంక్స్ విచ్ హ్యావ్ బీన్ ట్రైంగ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
3: అది ఏది అనగా చాలా పురాతనమైనటువంటి బ్యాంక్, అది స్వీడన్ లో రిక్స్ అనేటువంటి బ్యాంక్.
2: ది ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ విచ్ హెస్ లేడ్ డౌన్ సర్టన్ థింగ్స్ ఈస్ ఇన్ స్వీడన్, దట్ ఈస్ రిక్స్ బ్యాంక్.
3: ఇది 1656లో ఫిబ్రవరి 3వ తేదీ ప్రారంభమైంది.
2: దిస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఆన్ 3rd of February 1656.
3: ఇది నేటి వరకు కూడాను ఆ బ్యాంక్ రిక్స్ బ్యాంక్ చాలా సక్రమమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ వస్తుండాలి.
2: ఇట్ ఇస్ దిస్ రిక్స్ బ్యాంక్ ది ఒరిజినల్ బ్యాంక్ విచ్ హెస్ బీన్ ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్స్ అండ్ ప్రాపర్ ప్రిన్సిపల్.
3: సాధ్యమైనంత వరకు మిగిలినటువంటి బ్యాంకులు ఈ రిక్స్ బ్యాంక్స్ ను ఫాలో చేయటం లేదు.
2: బట్ ది అదర్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై దిస్ బ్యాంక్.
3: రిక్స్ బ్యాంక్ నీతి నిజాయితీలను ఆధారం చేసుకుని అనుసరిస్తుండాలి.
2: దిస్ రిక్స్ బ్యాంక్ హెస్ బీన్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్.
3: ప్రారంభంలో దానికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ క్రమక్రమేణ దాని యొక్క రూపురేఖలు చాలా విశాలంగా పెరుగుతూ వస్తాయి.
2: ఇన్ ది బిగినింగ్ టు స్టార్ట్ విత్ ఇట్ మస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ డిఫికల్టీస్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ వెరీ వెల్.
3: సత్యమునకు నీతికి ప్రారంభములో కొన్ని అడ్లు అవాంతరములు ఎదురు తగులుతూ ఉంటాయి.
2: ఇన్ ది బిగినింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ విల్ ఆల్వేస్ ఫేస్ సమ్ అబ్స్టికల్స్ అండ్ సమ్ అపోజిషన్.
3: కానీ దానిని మనం నిలదొక్కుని దానిని ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ హోప్, వీ షుడ్ స్టాండ్ ఫర్మ్ అండ్ ఫాలో దోస్ థింగ్స్ సో దట్ వీ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ లైఫ్.
3: ఈనాడు స్టాటిస్టిక్స్ అనేటువంటిది కేవలము తన యొక్క క్యాపిటల్ ను తన యొక్క ఇన్కమ్ కు ఈ రెండింటినీ మాత్రమే తాను అనుసరిస్తూ ఉంటుంటాడు.
2: ది స్టాటిస్టిక్స్ ఈస్ అప్లైడ్ స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ఏరియాస్ టూ ఏరియాస్ వన్ ఈస్ క్యాపిటల్ అండ్ ది అదర్ ఈస్ ఇన్కమ్.
3: అయితే ఈ ప్రొడిక్షన్ అనేటువంటిది తన ఆదాయ నిమిత్తమై తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై తాను ఆచరిస్తున్నాడు, కానీ తన యొక్క ప్రొడిక్షన్ ఈ జగత్తుకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఈ జనులకు ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తున్నది, ఎంతవరకు దీన్ని జనులకు తోడుగా ఉంటుండాలి అనేటువంటి విషయాన్ని తాను గుర్తించడం లేదు.
2: మ్యాన్ ఈస్ నాట్ ట్రైయింగ్ టు కేర్ టు ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ ఫర్ ఆల్ ద పీపుల్ కన్సర్న్. హీ ఈస్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్ అండ్ ఇన్ ఇంక్రీజింగ్ హిజ్ ఇన్కమ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్.
3: పోయిన ఆదివారం చెప్పాం ఈ కార్ల కంపెనీల విషయం అనేటువంటిది, తమ యొక్క స్వార్థము తన యొక్క సప్రయోజన నిమిత్తమై ఒక్కొక్క కారు 3 సంవత్సరముల కంటే ఎక్కువగా ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు అనుసరించి క్రమక్రమేణ ఆ కారును వేస్ట్ చేస్తూ వస్తారు. వీరు వేస్ట్ మేకర్స్ అని చెప్పాం.
2: లాస్ట్ సండే స్వామి హాస్ టోల్డ్ హౌ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ద ఎంటైర్ డిజైన్ అండ్ ది ఎంటైర్ ప్లానింగ్ ఈస్ డన్ ఇన్ సచ్ వే దాట్ ది కార్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్, ది కార్ బికమ్స్ యూజ్లెస్ బట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్. ఇన్ దిస్ వే దే ఆర్ వేస్టింగ్ రిసోర్సెస్ అండ్ దే మే బి కాల్డ్ వేస్ట్ మేకర్స్.
3: అయితే ఆ దేశం యొక్క సంస్కృతికి ఆ దేశం యొక్క పరిస్థితికి ఈ దేశం యొక్క సంస్కృతికి ఈ దేశం యొక్క విలువలకు చాలా వ్యత్యాసం ఉన్నది అనేటువంటి విషయము మరీ మరీ మీరు చింతిస్తూ రావాలి.
2: Again and again you should contemplate and think properly how much of difference exists between the culture and values of that country where these cars are produced on those lines and our own country where we have got a different culture and different values.
3: ఈ కార్ల కండిషన్ అనేటువంటిది మీకు తెలిపాను. అక్కడ ఒక కారు పోతుంటే రెండో కారు ఎదురొచ్చేటువంటి ఒక పద్ధతి లేదు.
2: Swami explained in the
1: previous Sunday how the cars will be moving in the roads. There will be no car which is likely to clash or
3: ఇంకే విధమైనటువంటి యొక్క రథములో ఇంకే విధమైనటువంటి వాహనాలు దానికి ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. ఎదురుపోయేటువంటి రోడ్డు ఒకటి ఉంటుంటుంది, ముందు పోయేటువంటి రోడ్డు మరొకటిగా ఉంటుంటుంది.
1: ద మూమెంట్ ఆఫ్ కార్స్ ఇస్ సో రెగ్యులేటెడ్ దాట్ దేర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫార్ ఎ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద కార్స్ ఇన్ ద అదర్ కంట్రీస్. దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై స్వామి.
3: ఇంకే విధమైనటువంటి డాగ్స్ అనిమల్స్ దీంట్లో ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ
1: దేర్ ఈస్ నో అదర్ ప్రాబ్లమ్ ఆఫ్ the dogs and other animals
3: అక్కడ
1: crossing the road.
3: నిబంధనలు ఈ విధమైనటువంటి యొక్క స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి.
1: ది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ దే.
3: కానీ అదే రథములు మన భారతదేశంలో ఉపయోగపెట్టినప్పుడు వారు ఎక్కువ హార్న్ ఇవ్వరు, బ్రేకులే వస్తారు.
1: దే డు నాట్ అప్లై ది బ్రేక్ మచ్ దే డు నాట్ అప్లై హార్న్ ఆల్సో దేర్ వేర్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ ది స్టోరీ ఈస్ డిఫరెంట్.
3: కానీ ఈ భారతదేశంలో అడుగడుగునుకు హార్న్ ఇవ్వాల, అడుగడుగునుకు బ్రేక్ వత్తాల. ఈ విధమైన ఉపయోగం చేత ఈ కార్లు త్వరలోపల్లే పాడవటానికి అవకాశం ఉంటుంటాడు. ఈ వాతావరణం వేరు, ఈ ఎన్వైర్న్మెంట్ వేరు.
1: బట్ ద ఎన్వైరన్మెంట్ ద కండిషన్స్ ఇన్ భారత్ దే ఆర్ డిఫరెంట్. ఎవ్రీ నెక్స్ట్ స్టెప్ యూ హావ్ టు బ్లో ది హార్న్ అండ్ యూ హావ్ టు అప్లై ద బ్రేక్.
3: మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో స్టాటిస్టిక్స్ కానీ ప్రొడిక్షన్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఎన్వైరన్మెంట్ కానీ కొన్ని విధములైనటువంటి యొక్క ఏ దేశం యొక్క సంబంధించినవి ఆ దేశమునికే ఉండాలి. కానీ ఒకదానిని ఒకరు అనుసరించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: స్టాటిస్టిక్స్, ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ టు ఈచ్ కంట్రీ బేస్డ్ అపాన్ ద కల్చర్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అండ్ ద వాల్యూస్ ఫార్వర్డ్.
3: కేవలం ధర నిమిత్తమై ప్రతి దేశమునందు కూడాను కాంపిటీషన్, ఇమిటేషన్ ఇవి రెండు కూడాను అధికంగా పెంచుకుంటూ పోతున్నారు.
1: Each country is developing competition and imitation in order to get a price advantage.
3: Kanuka Bharatadesam yokka paristhitini puraskarinchukoni ikkada tama yokka shakti samarthyamulanu puraskarinchukoni taamu oka neethi nijayithilato manamu ee karyamlo palgonavalasi vastundi.
1: But we have to undertake any activity taking into account our own culture and our own values, our own environment in Bharat.
3: Bharata desam yokka ethos lopala values lopala kudanu papa bhiti daiva preeti ee rendu kudanu chaala pradhananga chustu vacharu.
1: In the ethos and values of Bharat, the fear of sin and the love for God have always been held as very important.
3: Bharata desam lopala papa preeti అది వాళ్లకు ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా స్వేచ్ఛా విహారంగా జరుపుతూ వస్తుంటారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ది స్టోరీ డిఫరెంట్. దే హ్యావ్ లవ్ ఫర్ సిన్ వితౌట్ ఎనీ కంట్రోల్ ఆర్ కండిషన్.
3: ప్రపంచంలో ఈ బిజినెస్ వ్యాపారం యొక్క సంస్థ చక్కబడితే ప్రపంచమంతా చక్కబడినట్టే అవుతుంది.
1: ఇఫ్ ది కండిషన్స్ ఇన్ బిజినెస్ and in running of the business and business organization, if things improve in the world, all other things are likely to improve in the world.
3: Konni konni manamu ee statistics nu kontha aadharanga teeskundam.
1: Let us take some statistics to illustrate this.
3: Konni water cooler manam chesam ankonni.
1: Let us say that we have manufactured water coolers.
3: Deeni yokka kharchulu, దీని యొక్క క్యాపిటల్ ఎంతైంది అని మొట్టమొదట మనం విచారించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ వేరియస్ సైట్స్ ఇన్ ది
3: రా మెటీరియల్ ఎంతైంది.
1: వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రా మెటీరియల్స్.
3: ఎంత వరకు మనం జీతాలు ఇస్తున్నాము.
1: వాట్ ఈస్ ది వేజ్ బిల్.
3: గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత మనం కడుతున్నాము.
1: హౌ మచ్ ఆర్ వీ పేయింగ్ టు ది గవర్నమెంట్ యాజ్ టాక్సెస్.
3: ఇంకా అడ్వర్టైజ్లకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము.
1: హౌ మచ్ ఆర్ యూ స్పెండింగ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్.
3: షేర్ హోల్డర్స్ కి ఎంత మనం ఇస్తున్నాము.
1: హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఎస్ డివిడెండ్ టు ది షేర్
3: హోల్డర్స్. క్యాపిటల్ ఎంత పెట్టాము.
1: వాట్ ఈస్ ది క్యాపిటల్ దట్ వి హావ్ జస్ట్ ఇన్వెస్టెడ్.
3: ప్రొడక్షన్ ఎంత అయింది.
1: వాట్ ఈస్ ది ప్రొడక్షన్.
3: ఈ ప్రొడక్షన్ లోపల ఎన్ని మిషన్లు చెడిపోయినాయి.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ హౌ మెనీ మిషన్స్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్.
3: ఈ చెడిపోయిన మిషన్లు ఏ భాగంలో చెడిపోయినాయి.
1: Those machines which have gone out of order, in what is the real problem?
3: ఇది చెడిపోవడానికి కారణం ఏమిటి?
1: What is responsible for these machines to go out of order?
3: ఇది పనివాణి తప్ప లేక మెటీరియల్ తప్ప.
1: Is there something wrong with the laborers and the wage earners who are using the machine, or is there anything wrong with the material?
3: ఈ విధంగా అన్ని రంగములు ఎందుకు కూడాను ప్రత్యేకించి విచారణ సలిపినప్పుడే మనకు లాస్ ఆర్ ప్రాఫిట్ అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ సచ్ ఎ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియస్ ఆస్పెక్ట్ దట్ గోయింగ్ టు ప్రొడక్షన్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ వేర్ యూ హ్యావ్ మేడ్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్.
3: కనుక మనం ఈ విధంగా మనం విచారణ సలపటం లేదు.
1: But we are not thinking on these lines at all.
3: దీనికి మరొక ఒక ఉదాహరణము.
1: One more example.
3: ఒక మేనేజ్మెంట్ ఉంటుంది.
1: Let us just say that there is
3: ఒక బ్యాంకు లోపల 10 లక్షలు అప్పు తీసుకుంది.
1: There is one management which has taken a loan of 10 lakhs from a bank.
3: దానికి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి పెట్టుకున్నారు.
1: They have also just kept aside a little money by way of interest.
3: కానీ ఇది కేవలము ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం కాకుండా కొన్ని ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతను రికమెండేషన్ చేతను అప్పు దొరికింది.
1: ది లోన్ ఇస్ ఒబ్టైన్డ్ నాట్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద రికమెండేషన్స్ గివెన్ బై ఎ ఫ్యూ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్.
3: ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తన ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు డబ్బు కట్టడం లేదు.
1: ది పర్సన్ హూ హాస్ టేకెన్ ఎ లోన్ నైదర్ హీఈస్ పేయింగ్ ఇంట్రెస్ట్ నార్ హీఈస్ రిటర్నింగ్ ద క్యాపిటల్ ది ప్రిన్సిపల్ విచ్.
3: కానీ బ్యాంక్ లో మాత్రము బ్యాంకు మేనేజరు ఆదాయం వచ్చినట్టుగా రాసుకుంటున్నాడు.
1: బట్ బ్యాంక్ మేనేజర్ ఇస్ మానిపులేటింగ్ అకౌంట్స్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే దేర్.
3: దీనికి దానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎట్లా వస్తుంది?
1: హౌ డస్ దిస్ డిఫరెన్స్ గెట్ రికన్సైల్డ్?
3: ఈ విధమైనటువంటి యొక్క మొరాలిటీని పోగొట్టుకుని రికమెండేషన్ చేత వ్యక్తిగతమైనటువంటి విశ్వాసముల చేత అనేకమైన విధములైనటువంటి బ్యాంకులు కూడాను దివాలెత్తుతూ వస్తున్నాయి.
1: The banks are becoming more or less bankrupt because they follow the policies which are not based upon morality. They yield to recommendations and influence.
3: ఈ నాటి బ్యాంకులు అన్ని కూడాను ఈ విధమైనటువంటి ఒక రికమెండేషన్ ద్వారానే క్రమక్రమేణా కూడాను తమ యొక్క విలువలు తాము కోల్పోతున్నాయి.
1: Most of the banks today are losing their own morality and their own financial soundness because they have been following this kind of policies based upon recommendations and influence.
3: Videshiyulendu dhanamunu kotlaku kotlaku abhivruddhi parustu vastunnaru.
1: Foreigners have been able to earn crores and crores of rupees.
3: Kani ee abhivruddhi chestunnare kani abhivruddhi chesukunnatundi ee dhanamunu sadvinyogam cheyatam ledu.
1: They have been able to earn no doubt crores of rupees, but it is not put to proper use.
3: Akkadi enta goppa vidyavantudainappatikini, enta shakti samarthyamulu kaliginatundi vaadainappatikini, enta unnata sthayilo undinappatikini, morality ni kolipothunnadu.
1: However much educated a person may be there, whatever high position he occupies, however wealthy a person be, that person in the other countries, he is losing the morality.
3: Aneka mandi videshiyalaku poyi తమ తమ విద్యలను తాను అభ్యసిస్తూ వస్తున్నారు.
1: A large number of people are going to foreign countries for education.
3: ఆ విద్యలు వేరు, తిరిగి తమ సంస్థానంలోకి వచ్చిన తర్వాత తాము ఆచరించవలసినటువంటివి, అనుభవించవలసినటువంటివి, ఆనందించవలసినటువంటి విద్యలు వేరు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ విచ్ దే హావ్ అక్వైర్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ డిఫరెంట్, బట్ వాట్ ఎవర్ ఇస్ యూస్ఫుల్, వాట్ ఎవర్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, దట్ ఈస్ రాదర్ డిఫరెంట్.
3: అమెరికాలో చదివి వచ్చాను కానీ ఆ చదువు ఇండియాలో పనికిరాదు.
1: వన్ హెస్ అక్వైర్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా బట్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ అండ్
3: అమెరికా చదువు అమెరికాకే సరిపోతుంది కానీ ఇండియాకే మాత్రము సంబంధించదు.
1: The education acquired in America is very relevant and useful in America.
3: కొని దానిని ఇండియా లోపల మనం అనుసరిస్తూ పోతున్నామంటే దీనికి అనేక విధమైనటువంటి రియాక్షన్స్ అంతా వస్తున్నాయి.
1: But if you want to apply whatever you have learnt in America in Indian context, so many obstacles are coming and so many
3: కారణం ఏమిటి?
1: What is the reason for this?
3: అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, అక్కడ వాల్యూస్ వేరు, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, ఇక్కడ వాల్యూస్ వేరు.
1: The basic reason for this is that there the environment, the values and the culture in America is different from the environment.
3: Dhanamu adhikamayye kolati kudanu gunamu tarigipothu vastundadi.
1: As the money is accumulating more and more, the qualities and the character is declining in the same proportion.
3: Meeku chaala varaku telusunu Erickson anetunte vaadu chaala pedda unnata sthayilo undetunte vaadu.
1: Most of you must be knowing that there was Nixon who was occupying
3: Aina,
1: a very high
3: position.
1: He was the president of the country.
3: Aite konni samayamulandu tama sthanamunu taru nilabettukune nimittamu తన యొక్క విలువను తాను కాపాడుకునే నిమిత్తము, స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక కొన్ని రికార్డ్స్ అంతా కూడా నువ్వు కాల్చివేపించాడు.
2: బట్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ గాడ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ ఇమేజ్ ఎట్సెట్రా హీ డిస్ట్రాయిడ్ క్వైట్ ఎ ఫ్యూ రికార్డ్స్.
3: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్?
3: నీతి నిజాయితీలు కోల్పోవటమే దీనికి మూల కారణం.
2: The reason for this state is that he did not
3: danamuto emaina cheyavachunnatundi ahankaram chetane ee vidhamainatundi panulu ponukunnaru.
2: They gave up morality and truth and they were prepared to do anything having full faith in the power of money. Therefore they resorted to all
3: this. Andaru atla undaru.
2: All people are not like this.
3: Meeku telusunu,
2: you know,
3: Vruddhasimhamu anetundi peru gondinatundi Churchill,
2: you know well that Churchill, who was considered to be and described as a great war lion,
3: rendava prapancham yuddham jarigipoyina tarvata,
2: at the end of the Second World War,
3: ee yokka London pattanam anta kodanu sidhilam ayipoyindi bombulu cheta.
2: London was more or less destroyed.
3: Adi anta jarigipoyina tarvata taanu vachadu aa London pattanani chuttaniki.
2: After all this was over, he came to London in order to have a first hand view of what
3: prajalandaru cheri gollulu yedcharu atanu chustane.
2: All the citizens there gathered and they cried loud when they saw Churchill.
3: Appudu aa vruddhasimham anetunte Churchill cheptunnadu, nenu mimmalu chuchi gatinchinatunte okka vyaktunu chuchi varu daalabosinatunte raktanni chuchi వారు శ్రమించినటువంటి యొక్క చెమటను చూచి నేను ఏడ్చడానికి ఇక్కడ రాలేదు.
2: ది ఓల్డ్ లయన్ చర్చిల్ హీ రోర్ బై టెలింగ్ దిస్ టు ది సిటిజన్స్, వెల్ ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు వాలో అండ్ వీప్ ఆఫ్టర్ సీయింగ్ యూ అండ్ ఆఫ్టర్ జస్ట్ రిమెంబరింగ్ దోస్ పీపుల్ హూ హావ్ లేడ్ డౌన్ దర్ లైఫ్స్ అండ్ షెడ్ దర్ బ్లడ్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్.
3: మనము కావించినటువంటి రక్త అర్పితమును, మనము శ్రమించినటువంటి యొక్క మన దేహం యొక్క చెమటకును, మన ప్రాణమును కోల్పోయినటువంటి వ్యక్తులకును తగినటువంటి విజయాన్ని సాధించాము, ఆ దానిని ఆనందించే కోసం నేను వచ్చానన్నాడు.
2: ఐ హావ్ కమ్ హియర్ టు సెలబ్రేట్ ది విక్టరీ విచ్ యూ హ్యావ్ జస్ట్ వన్ ఆఫ్టర్ అలవింగ్ ద బ్లడ్ టు ఫ్లో ఆఫ్టర్ సో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్వెట్ వాస్.
3: మన విలువను మనం రక్షించుకోవాలి.
2: హి సెడ్ దట్ వి హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అవర్ ఓన్ వాల్యూస్.
3: అదే మన యొక్క మానవత్వానికి తగినటువంటిది.
2: This is a proper thing which
3: ee viluvante emiti ahankaranni nirmoolam cheskunnappude aanandanni manam pondagalamu.
2: What does this value mean? What do they stand for? Only when we destroy our ego we can really get bliss.
3: Kanuka ahankaramnu nirmoolam cheskunnatunte vade aatma balamunu sadhinchagaladani taanu garjinchadu.
2: He wrote by telling only that person who has rooted out his ego can get the strength of the atma manifested in him.
3: Atma vishwasam kaliginatunti vade ahankaranni nirmoolam gavinchagaladu anna kuda annadu.
2: He also said the one who has faith in himself and atma alone can destroy the ego.
3: Kanukane manu motta motta self confidence dani manam develop cheskovali.
2: Therefore in the very first instance we should develop self confidence.
3: Manamu chesetunti prati chinna pani endu kudanu manaku ఆత్మసాక్షి. ఇది మన కాన్షియన్స్ మనకు తృప్తికరంగా ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ వి పర్ఫార్మ్ ఆర్ డూ వి షుడ్ టేక్ అవర్ ఓన్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
3: కనుక ఈ కాన్షియన్స్ తో చేసినటువంటి యొక్క ప్రతి పని ఎందు కూడాను విజయాన్ని మనం సాధించగలము.
2: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్ టేక్ విత్ కాన్షియన్స్ యూ విల్ బి సక్సీడింగ్ ఇన్ యువర్ వర్క్.
3: కనుక మన స్టాటిస్టిక్స్ అంతా కూడాను కేవలము కొన్ని విధమైన అంకెలతో మాత్రమే జరుపుతూ పోవటం సరైనటువంటిది కాదు.
2: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ బై ప్రిపేరింగ్ స్టాటిస్టిక్స్ విత్ రెఫరెన్స్ టు మియర్లీ ఎ ఫ్యూ ఫిగర్స్.
3: ఈ అంకెల శాస్త్రమునే వేదాంతం నందు సాంఖ్యయోగము అని కూడా చెప్తూ వచ్చారు.
2: ది సేమ్ స్టాటిస్టిక్స్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది పారలల్స్ ఆఫ్ వేదాంత యాజ్ సాంఖ్యయోగ.
3: సంఖ్య అంఖ్య రెండూ కలిసి ఒక్కటే.
2: Ankhya, one word for statistics. Sankhya used in Sankhya Yoga, they convey the
3: same thing. Sankhya Yoga is Sankhya Yoga.
2: The
1: అదే
3: విధంగా మన అంకెలతో మాత్రమే మన స్టాటిస్టిక్స్ ను తృప్తిపరచడము సరి అనేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ మియర్లీ సాటిస్ఫై అవర్సెల్ఫ్ బై మియర్లీ పుటింగ్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇన్ కాలింగ్ దెం.
3: ప్రొడక్షన్ యొక్క తత్వం కూడా మనం సరి అనేటువంటి రీతిలో సద్వినియోగపరచాలి.
1: ది స్టాటిస్టిక్స్ will get the meaning only when we follow the production on the right lines.
3: Karuka input anekundi danikante output chala important.
1: Output is very important compared to the input of statistics.
3: Quantity kante quality chala pradhanamu.
1: Quality is more important than quantity.
3: Ee quality emti mana values yokka quality.
1: What does quality refer to here? Quality refers to our values.
3: Ikkada dehamulo దేహము మనస్సు ఆత్మ ఇంద్రియములు ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక రూపము.
1: ఇన్ దిస్ బాడీ యు జస్ట్ టేక్ ద ఫిజికల్ ఫార్మ్ ది మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్.
3: అయితే ఆరోగ్యమైనటువంటి దేహం ఉండినప్పుడే ఆనందకరమైనటువంటి మనసు అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ the physical body is healthy the mind also will be happy.
3: ee dehamu manasu yokka tattamulu paripurna sthiti endu undinappude aatma anandam manaku labhyam avutundi.
1: Only when the condition of the body and the mind is perfect you will be able to get the bliss of aatma.
3: Kanuka ee moodu kudanu okadarini okati aashrayinchi anyonya aashrayam cheta idi abhirudhi avutu untuntayi. Indulo ee okadani yokka viluva tagginappudigani మిగిలిన రెండవ దాని యొక్క విలువలు ఏమాత్రం కూడా మనకు ఆనందాన్ని అందించలేవు.
1: ఇఫ్ ది కండిషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ ఈస్ అఫెక్టెడ్ ది అదర్ టూ ఆల్సో విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ దట్.
3: కనుకనే వేదాంతమునందు ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. ఈ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సంబంధము మనం అనుభవించవాలంటే ఆరోగ్యం అత్యవసరం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ వేదాంత that if you really want to enjoy dharma artha kama and moksha properly you must have proper health first.
3: Ee aarogyam anetundi anglo success nunchi vachinatundi padam.
1: This aarogyam or health this is derived from anglo saxon
3: Higgins anetundi padam nunchi puttinatundi.
1: This is derived from the word Higgs
3: anaga idi paripurnatvamu anetundi deeniki artham.
1: That means that it is fullness, completeness.
3: Pavitramu ani maroka arthamu.
1: Another meaning is sacredness.
3: Indulo unnatundi antaraartham emiti mana sarvaangamulu kodanu paripurnamainatundi aarogyanganu pavitramainatundi sthitilona mana unchukovadaniki prayatninchali.
1: The inner meaning of this is that we have to make an effort to keep all the limbs of the body in a perfect state of health and in a sacred
3: సక్రమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: We have to use them in the proper way.
3: ఇంతే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉంటుండాలి.
1: And not merely that, we should have a wholesome state of bliss.
3: ఏ అంగము పరిపూర్ణ స్థితిలో లేకపోయినప్పటికీ ఇది పవిత్రతను అందుకోలేము.
1: If any of the limbs is not in a state of perfection, it would not be able to get the fullness of benefit.
3: కనుక ఈ సర్వేంద్రియములు కూడా పంచేంద్రియములు పంచ ప్రాణములు పంచకోశములు పంచతృక్కులు ఇవన్నీ కూడాను 20 కూడాను ఆ తర్వాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ 24 తత్వములు కూడాను పవిత్రమైనటువంటి అంకెలతో కూడి ఉంటుండాలి.
1: ది 5 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 లైవ్ బ్రెత్స్ 5 షీట్స్ అండ్ ది అదర్ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆత్మ టుగెదర్ దేర్ ఆర్ 24 కాస్మిక్ ప్రిన్సిపల్స్.
3: పంచ ప్రాణములు ఉంటున్నాయి
1: 5 లైవ్ బ్రెత్స్
3: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన అండ్ సమాన.
3: మనిషి యొక్క దేహం లోపల 72 కోట్ల నరములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 72 crores ఆఫ్ ది నర్వ్స్ ఇన్ ది సిస్టమ్.
3: అన్ని నరములు ఎందు కూడాను సమానంగా ప్రసరించేటువంటిది వ్యాన వాయువు.
1: ఇట్ ఈస్ ది The life breath of Vyana, which is uniformly spread.
3: ఈ ప్రాణవాయువు సక్రమంగా సంచరిస్తూ పోయినప్పుడే ప్రాణవాయువు దానికి అద్దములో ప్రతిబింబంగా కనిపించినట్టుగా సహాయరీతిగా కనిపిస్తుంటారు.
1: Only when this life breath of Vyana
4: is functioning properly in the nervous system, the life breath of prana will be as a reflection of
3: the deham yokka properly. Statistics.
4: These statistics relate to the physical body.
3: ఈ స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండినప్పుడే మనము ప్రాపంచిక సంబంధమైన ప్రాకృత స్టాటిస్టిక్స్ లో కూడా మనం సరి అయినటువంటి దీన్ని పొందగలము.
4: ఓన్లీ వెన్ ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ది బాడీ ఆర్ ఏ పర్ఫెక్ట్ కండిషన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్ అండ్ అప్లై ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రాపర్లీ.
3: అదే విధంగానే రా మెటీరియల్ లో స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండాలి.
4: In the same way, statistics relating to the raw materials must be perfect.
3: Prediction lo undinatvanti oka statistics sakramanga untundali.
4: Production statistics also must be properly prepared and perfect.
3: Expenses lo chesinatvanti statistics kuda sakramanga untundali.
4: Statistics relating to expenditure also must be properly prepared.
3: Ee workers yokka kriyala lopala kuda statistics sakramanga undali.
4: The activity and the production of the workers also must be properly recorded.
3: Statistics anega kevalam oka capital pettukotamu inke vidhamaitunte yokka production cheyatamu dani yokka ivi maatrame kaadu statistics prati pani kudanu deentlo oka vidhamaitunte viluvainatunte vigane manam ankelaga teeskovali.
4: When we are thinking of statistics, we should not think only in terms of the capital and the production alone. Comprehensive approach will have to be adopted
3: banking
4: in preparing the statistics.
3: Connection kuda untundadi.
4: In preparing the statistics, statistics relating to banking activity also must be properly prepared.
3: Ee yokka banking, ee business, deeni yokka sambandhamainatundi yokka communication kuda chaala sakramanga untundali.
4: The communication between the organization, business organization and banking also must be clear and perfect.
3: Ee banking communication anetundi writing lo.
4: The communication between bank and the organization must not be in writing,
3: talking,
4: in oral communication,
3: konni rakamainatvanti oka saigal cheta,
4: in non-verbal communication by action.
3: వర్కర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి, మన షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి అని అనేటువంటివి చాలా చక్కగా దీనికి ఒకదానికోటి కమ్యూనికేషన్ సరి అనేటివిగా ఉంటుండాలి.
4: We have to develop a communication system which is proper and comprehensive as to how exactly one should conduct with the workers.
3: ఈ అన్నింటికీ ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటిది నీతి నిజాయితీ.
4: For all this communication and every other thing, it is the morality and the truth which are the life and the basis.
3: మనం ప్రాణ పైన మనం లక్ష్యం పెట్టకుండా సక్రమమైనటువంటి రీతిగా సమాజమునకు పదార్థమును అందించేటువంటి విధానాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
4: We have to keep
3: వర్కర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి, మన షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి అని అనేటువంటివి చాలా చక్కగా దీనికి

0: సక్రమమైనటువంటి రీతిగా సమాజమునకు పదార్థమును అందించేటువంటి విధానాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: We have to keep in view not the profit alone, but how exactly can we serve the society by proper production. This will have to be kept in view.
0: కాని ఈనాడు మనకు అవసరం లేనటువంటివన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం.
1: బట్ టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్.
0: ఇది సమాజమునకు సరైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుందా, అనుకూలాన్ని అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా యోచించాలి.
1: Which are required only from the point of view of the businessman and the producer. But what has to be done is, you have to see whether they are useful for the society.
0: మంచిది కానటువంటి దానికంత కూడాను అధికంగా మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం.
1: We are undertaking very comprehensive advertisement on things which are not very useful and which are not required.
0: ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ.
1: To describe business, one small example could be given.
0: ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ లోపల కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఆల్కహాల్స్ అంతా ఉన్నాయి.
1: ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లెట్ అస్ జస్ట్ సీ ది డ్రగ్స్ అండ్ ది ఆల్కహాలిక్ డ్రింక్స్.
0: ఇవన్నీ కూడాను ప్రజలకు అపకారం చేసేటువంటివన్నీ తెలిసి కూడాను ప్రతి దినము కూడాను వీడియోలో రేడియోలో ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంటారు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దీస్ ఆర్ రాదర్ హార్మ్ఫుల్ టు ది పీపుల్, still a lot of advertisement is given making use of all available media, the radios, videos and television.
0: ఈ బిజినెస్ వారు ఏ విధంగా దానిని అడ్జస్ట్ చేస్తున్నారంటే ప్రజలు ఉపయోగపెట్టడం వల్లే మేము దీన్ని ప్రొజెక్షన్ చేస్తున్నాము.
1: What these producers are telling is, well, people are wanting these things as they need these things and as they are requiring and they are asking us to produce or producing.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఒక సమస్యను మనం చక్కగా ఎదుర్కోవాలి.
1: There are two problems which we'll have to understand and face properly in this context.
0: ఈ బిజినెస్ పీపుల్ తమ స్వార్థ నిమిత్తమై వీటిని సృష్టించి ఇది ప్రజలకు సరైనటువంటివని చెప్తున్నారా, లేక బిజినెస్ పీపుల్ దీన్ని సృష్టించడం చేత ప్రజలు దీనిని వినియోగించుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: The two things we'll have to just see is whether the business people are producing to make profits and in their own selfish interest and therefore people are consuming, or whether people are consuming they need these things and therefore business people are producing.
0: ee business people em cheptunnaru prajalaku ishtam untam valla memu dinni abhivruddhi parustunnam annaru.
1: Business people have been declaring that we are producing because the people want them.
0: Kaadu kaadu, veeru srushtinchadam chethane prajalu upayoginchukuntunnaru.
1: But the truth is not that. People are using these things because they are being produced by the businessman.
0: Kani ee yokka management chaala kevalam swartha swaprayojana nimittamai tama yokka income nu abhivruddhi parchukovalane uddeshanto veeru deenni abhivruddhi parustunnaru.
1: Management only is swayed by the profits and increasing their income or undertaking production of these materials.
0: కనుక మనం మేనేజ్మెంట్ లోపల ఈ నీతికి నిజాయితీలు పెట్టుకుని ఈ పదార్థములు మనము అభివృద్ధి పరిచినప్పుడు సమాజమునికి ఎంత హానికరం అవుతుంది, సమాజమును ఎంత మనం చెడిచినటువంటి వారం అవుతాము, సమాజానికి మనం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం అనేటువంటి ఒక ఉద్దేశము ఈ మేనేజ్మెంట్ లో కలగాలి.
1: మేనేజ్మెంట్ హ్యాస్ టు డెవలప్ ది మొరాలిటీ అండ్ ద ట్రూత్ యాజ్ టు ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ see whether production is going to help them or harm the society.
0: ee vyaparasthulu edi chesthe manaku ekku income vastundi, edi chesthe manu chakkaga abhivruddhi avakasam untundi aneetuvanti aa drushtiyande vidu chestaru kaani దేశమునకు మంచి కావాలి, సమాజమును ఉన్నత స్థితిలో తెప్పించాలి, వాళ్లకు తగినటువంటి యొక్క అభివృద్ధికి మనం కారకులు కావాలి అనేటువంటి ఉద్దేశాలు క్షీణించిపోయినాయి.
1: Business people always consider from the point of view of making more profits, increasing their income. They are not at all seeing from the point of view of the national welfare, the welfare of the citizens, and what would be the impact of producing these things from the point of view of the society.
0: కనుక మన మేనేజ్మెంట్ పిల్లలు ఏ విధంగా ఉండాలంటే మనము చేసేటువంటి పని సమాజమునకు ఏ విధంగా ఉపయోగవంతంగా ఉంటాయి.
1: But the students of management of our institute should always see, consider whether whatever is produced, whether it is useful for the society or not.
0: మన యొక్క చదువు సంజల చేతను మన యొక్క పవిత్ర చేతను దేశమంతా ఆవరించి ఉంటుండాలి.
1: The entire country will be dependent upon the type of education and the type of values that we have.
0: మనం ఎలాంటి విలువలు కలిగి ఉంటామో దేశం అలాంటి

0: ఇవన్నీ అందుకుంటుంది.
1: ది కంట్రీ విల్ బి ఏబుల్ టు గెట్ ది వాల్యూస్ బేస్డ్ అపాన్ వాట్ వాల్యూస్ వీ హ్యావ్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
0: తెలుగులో చెప్తారు, కోడలు నలుపైతే కులమంతా నలుపేను అంటారు.
1: దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు దాట్ ఇఫ్ ది డాటర్ ఇన్ లా ఈస్ డార్క్ ది ఎంటైర్ జనరేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ దట్ ఫ్యామిలీ.
0: ప్రపంచమునకంతా కూడాను స్టూడెంట్స్ ఏ డాటర్ ఇన్ లాస్.
1: ఫర్ ది వరల్డ్ అట్ లార్జ్ ది స్టూడెంట్స్ మే బి డిస్క్రైబ్డ్ హియర్ యాజ్ ది డాటర్స్ ఇన్ లా.
0: వీరు ఎలాంటి స్థితిలో ఉంటుంటారో ఇంకా అన్ని రంగములు కూడాను అలాంటి స్థితిని అనుభవిస్తాయి.
1: Whatever condition and state of affairs these students enjoy, the same thing is like in the parve.
0: Mukhyanga 3/4 ee prapanchamanta kudanu vyaparam paina aadhar padi untundadi.
1: The world to the extent of 3/4 75% it is dependent upon the type of business.
0: Vyapara rangamu sakramainatunte reethi gaano neeti nijayithilto koodinatunte gaano undinappudu inka anni rangamulu kudanu sakramainatunte margaana avalambisthayi.
1: If the business world could be cleansed and if it follows the path of morality and truth, every other area of human activity will also follow.
0: ఈ కరప్షన్ లు, ఈ విధమైనటువంటి అలజడ్లు, ఈ విధమైన స్ట్రైక్లు, ఇవన్నీ కూడాను బిజినెస్ రంగం నుంచినే ప్రారంభమైనాయి.
1: వాట్ ఎవర్ స్ట్రైక్, వాట్ ఎవర్ ఎజిటేషన్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ, దే స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్.
0: ఈ బిజినెస్ దీంట్లోపల స్వార్థ స్వప్రయోజనములు అధికంగా ఉండటం చేతనే ఇది క్రమక్రమేణా అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: As the business world is saturated with selfishness and selfish interest, this gradually and slowly spreads to the other areas.
0: కనుక మన వాల్యూస్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop our own values.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: One small example for this.
0: మన భారతీయ ethos and values లో ప్రధానమైనటువంటిది నాలుగు ఉంటున్నాయి.
1: There are four things which are very important in Bharatiya ethos and values.
0: Krita yugamu, Treta yugamu, Dwapara yugamu, Kali yugamu ani nalugu yugamulu.
1: There are four yugas, Krita yuga, Treta yuga, Dwapara yuga and Kali yuga.
0: Ee nalugu yugamullo kodanu nalugu vidhamainatunti yokka sadhanalu abhivruddhi parchukuntu vacharu.
1: In these four yugas the four types of sadhana were being followed.
0: Krita yuga jnanamu.
1: During Krita Yuga, it was meditation, dhyana.
0: Treta Yuga, yajnamu.
1: In Treta Yuga, it was yajna and
0: Dwapara Yuga, archanamu.
1: In Dwapara Yuga, it is worship of the God.
0: Kali Yuga, namasmarana annaru.
1: In Kali age, it is namasmarana.
0: Ee vidhanga marpu raavadaniki kaaranam emiti?
1: What is the reason for this kind of change in the sadhanas in different yugas?
0: Krita Yuga lopala.
1: In Krita Yuga,
0: janaba takkuva.
1: The population was very small.
0: Danyam ekkuva.
1: There was plenty of grain.
0: Kanakadulunu aashinchetuvanti vyaktule leru.
1: There were no persons who were greedy and who wanted to
0: kadupu nimittamai shraminchavalsinatuvanti panulu levu.
1: They were not at all forced to work hard.
0: Kavalsinanta aaharalu labhinchetuvantivi.
1: They had plenty of food available for
0: aanati prajalu mitaharulu.
1: The people of those days, they used to take limited
0: kalupu kaalam adhikanga variki labhinchetuvantidi.
1: They had plenty of time at their disposal.
0: Ee adhika kaalamuga undatam cheta vaadu nirantaram kudunu daiva chintana adhe dhyananga varu daivanni pondetuvanti yokka margaanni vaalu avalambistu vacharu.
1: In those conditions they had plenty of time at their disposal and they invested the entire time in contemplation of
0: kalupu
1: God.
0: Kalupu nirantaramulo rushulu chaala adhikamayyaru.
1: In those days the rishis were found in large numbers.
0: Kadupu nimittamai varu yochinchavalsina avasaram ledu.
1: They were not to bother themselves about
0: inke vere parulu nimittamai varu e maatramu vaanchalu levu.
1: They did not have any other desires either.
0: Kanukane daivaancha okkate vaalaku.
1: For them there was only one desire and the desire for God.
0: Aa yokka deen lopala vaalu dhyanaanni pratyekamainatundi sthitilo vaalu anubhavistu vacharu.
1: They therefore developed the desire for God in the form of meditation.
0: Anadu rajyamulani kani inke vidhamaitunte oka jamindarulani kani evvaru leru.
1: In those days there were nothing like these countries, the political entities and also the landlords, kingdoms, etc.
0: Treta yugam vachetappatike konni rajulu prarambham ayyaru.
1: By the time the next yuga, the Treta yuga came, the kingdoms developed.
0: Paripalana paddhatini praveshapettaru.
1: They introduced the rules of governance and ruling.
0: Prajalu kontha adupulo tichukotaniki chusukunnaru.
1: they also laid down the rules to have a little control over the public.
0: జనాభా పెరుగుతూ వచ్చింది.
1: Population increased.
0: ప్రభుత్వం యొక్క కంట్రోల్ అధికమవుతూ వచ్చింది.
1: The government rules and regulations also increased.
0: కనుకనే క్రమక్రమేణ ఏమైపోయింది, ఈ మానవుడు తన యొక్క జీవితం నిమిత్తమై బ్రతకడానికి ప్రయత్నించవలసి వచ్చింది.
1: Naturally, the citizens in those days had to work to eke out their livelihood.
0: తమకు కావలసినటువంటి యొక్క ఫుడ్ ను తాము అభివృద్ధి పరచుకొని మిగిలిన టైం లోపల తపస్ చేసుకుంటూ కూర్చున్నారు.
1: దే యూస్ టు ఎర్న్ యాజ్ మచ్ యాజ్ నెసరీ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఫర్ ఫుడ్ అండ్ ది రిమైనింగ్ టైం వాస్
0: ఇంతే కాకుండా లోక కళ్యాణార్థమై ఈ వేద వేదాంగముల యొక్క విషయమును అభివృద్ధి పరచుకోవటం చేత యజ్ఞ యాగాది క్రతువులు కూడా ఆచరించారు.
1: నాట్ మెర్లీ వర్ దే డూయింగ్ తపస్, దే ఆల్సో అండర్టుక్ దిస్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్.
0: కాలము తక్కువగా ఉండటం చేత కొన్ని సప్తాహములు కొన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఒక లిమిట్ లో ఒక హద్దు లోపల మాత్రమే అనుభవిస్తూ వచ్చారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ లిమిటెడ్ టైమ్ అవైలబుల్ కంపేర్ టు ది అర్లియర్ ఏజ్ దే ఆల్సో ప్రిస్క్రైబ్డ్ సమ్ లిమిటేషన్స్ అండ్ అబ్జర్వ్డ్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ 1 week, 15 days అండ్ సో ఆన్.
0: క్రమక్రమేణ ద్వాపర యుగం ప్రారంభమైంది.
1: గ్రాడ్యువలీ ది ద్వాపర యుగ డాన్డ్.
0: యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కూడా వాళ్ళకి సమయం చిక్కలేదు.
1: దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ టైమ్ ఫర్ పర్ఫార్మింగ్ యజ్ఞాస్.
0: అసూయా భావములు పెరిగిపోయినాయి.
1: జలసీస్ ఇంక్రీజ్డ్ అండ్ మల్టిప్లైడ్.
0: స్వార్థం మరింత కొమ్ములు తీరినాయి.
1: సెల్ఫిష్నెస్ గ్రూ ఇంక్రీజ్డ్.
0: స్వార్థము అహంకారము కొంచెం పెరిగేటప్పటికీ విరోధాలు ప్రారంభమైనాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇంక్రీజ్ అండ్ విత్ దాట్ హేట్రెడ్ డెవలప్మెంట్.
0: కనుక ఇక్కడ అంతేకాకుండా గుణము కూడాను మారుతూ వచ్చింది.
1: స్లోలీ ది క్వాలిటీస్ ఆల్సో అండర్వెంట్ ఎ చేంజ్.
0: త్రేతాయుగము లోపల ఒకే రాముడు ఏకపత్ని వ్రతుడు అని పేరు పొందాడు.
1: డ్యూరింగ్ త్రేతాయుగ రామ గాట్ ఎ టైటిల్ దాట్ హీ హ్యాడ్ ఓన్లీ 1 వైఫ్.
0: అదే నారాయణుడు ద్వాపరయుగములో కృష్ణుడిగా పుట్టి అనేక పత్నులుగా బయలుదేరింది.
1: ద సేమ్ నారాయణ వెన్ హీ వాస్ బోర్న్ ఇన్ ద్వాపరయుగ హీ హ్యాడ్ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: అనగా యథా రాజా తదా ప్రజ.
1: దిస్ మీన్స్ ది టైప్ ఆఫ్ సిటిజన్ దట్ యు హ్యావ్ డిపెండ్ అపాన్ ద రూలర్ దట్ రూల్స్.
0: కనుకనే త్రేతాయుగం యొక్క పవిత్రత క్రమక్రమేణా నశిస్తూ వచ్చింది.
1: ద సేక్రెడ్నెస్ ఆఫ్ త్రేతాయుగ డిమినిష్డ్ గ్రాడ్యువలీ.
0: ద్వాపరయుగము లోపల ఈ యొక్క క్యారెక్టర్ క్రమక్రమేణా దిగజారుతూ పోయింది.
1: క్యారెక్టర్ డిటీరియరేటెడ్ ఇన్ ద్వాపరయుగ.
0: దీనివల్ల వారికి ఏ అవకాశములు తపస్సు చేయటం కానీ లేక ఇంకా యజ్ఞయాగాది కృతులు జరపటం కానీ ధ్యానం చేయటానికి కానీ సమయం వారికి తక్కువ అయిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ దే డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ దే హ్యాడ్ ఇన్ ది ఎర్లియర్ యుగాస్ ఫర్ డూయింగ్ తపస్ అండ్ ఫర్ డూయింగ్ యజ్ఞ.
0: తమ తమ ఇంటిలో తాము అర్చనలు ప్రారంభిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్చన.
0: ఇంకా కలియుగం ప్రారంభమయ్యేటప్పటికి వీళ్లకు సమయమే లేదు. ఇంకా
1: దెన్ ఇన్ కలియుగ ఏజ్ వెల్ దే డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్.
0: నిర్విరామ కృషి జరుపుతున్నారు.
1: దే ఆర్ అండర్టేకింగ్ సీజ్లెస్ యాక్టివిటీ కంటిన్యూస్.
0: కొంతమంది అయ్యా నాకు చావడానికి కూడా టైం చిక్కటం లేదు అంటారు.
1: సమ్ పీపుల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై.
0: ఇలాంటి కాలమును వ్యర్థం చేస్తూ బ్రతుకుతూ వస్తున్నారు ఈ కలియుగంలో.
1: ఇన్ కలి ఏజ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్.
0: అనవసరమైన దీంట్లో పాల్గొంటున్నారు.
1: దే ఆర్ అండర్టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ యాక్టివిటీ.
0: ఇది నాదా లేక ఇతరులదా లేక ఇతరుల పనియా నా పనియా అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమైంది.
1: దే ఆర్ లూజింగ్ ద డిస్క్రిమినేషన్ పవర్ టు ఫైండ్ అవుట్ whether this activity is mine or it is someone else.
0: Anninti endukudunu veeru praveshistuntaru.
1: They are undertaking, they are interfering in every work.
0: Kanukane veeriki samayame chikkatam ledu.
1: Therefore they are not getting time at all.
0: Pani ekkuva kaalam takkuva.
1: Work is more, time is less.
0: Kanukane hare nama hare nama hare nama eva kevalam kalau nastiyava nastiyava nastiyava katirannidal. Nadachukuntunaina namaskaranam cheyi, annam tintunaina namaskaranam cheyi, nidraboye mundugalanna namaskaranam cheyi. Neeku time ikkatam ledu ayya. Tellavaru emaina pooja cheyarante nenu homework undi naaku pani untadi. Mari inkonsepu ayina tarvata ore pooja cheyara nenu college ki povali టైమే లేదు. తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండేంత వరకు కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు కాని సార్థకం గావించుకోవటం లేదు.
1: బట్ ఇన్ ది కలి ఏజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు ప్రే టు గాడ్ అండ్ టు వర్షిప్ దే సే వీ డోంట్ హ్యావ్ టైమ్, వీ హ్యావ్ హోమ్ వర్క్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ ఆస్క్ వెల్ ఇట్ ఇస్ టైమ్ ఐ హావ్ టు గో టు ద కాలేజ్.
0: కనుకనే టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతా ఉంది.
1: యాజ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ టైమ్ లైఫ్ ఈస్ వేస్టెడ్.
0: నిన్నటి దినము ఏదో మాటల లోపల నరసింహను ఒక క్వశ్చన్ వేశాడు. స్వామి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలతప్రమాయ నమః, కాలాతీతాయ నమః అని అంటున్నారు కదా. లోపల ఉండినటువంటిది అంతరాత్మనే, ఆ అంతరాత్మనే అన్ని పనులు చేయిస్తున్నాడు, ఇంక మేము చేయవలసిన పని ఏమిటి అన్నాడు.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ కన్వర్సేషన్ నరసింహన్ ఆస్క్ స్వామి యెస్టర్డే వన్ క్వశ్చన్ దట్ యూ శ్రే స్వామి కాలాయ నమః కాలకాలాయ నమః అండ్ యూ గో ఆన్ డిస్క్రైబింగ్ కాలా అండ్ వర్షిపింగ్ కాలా యాజ్ గాడ్. Well, it is the same God who is inside and he is prompting us to perform all the activity and we are doing activity only prompted by the inside, the indwelling God.
0: Nen cheppanu Narasimhan bhagavantudu neelone undi anni panulu cheyistunnadu, neevu cheyavalsindi okati ledu.
1: Swami said, well Narasimhan, it is God who is residing in you and causing you to act everything. You are not doing anything.
0: నీవు ఎంత వరకు నీ పని నువ్వు చేయాలి?
1: బట్ టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ యూ క్యారీ ఆన్ యువర్ ఓన్ వర్క్.
0: నాలోనే భగవంతుడు అన్ని పనులు చేస్తున్నాడనే సత్యాన్ని గుర్తించేంత వరకు నీవు పని చేయాలి.
1: యూ హ్యావ్ టు క్యారీ ఆన్ యువర్ ఓన్ వర్క్ అంటిల్ యూ రికగ్నైజ్ దాట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ యూ అండ్ హూ ఇస్ కాజింగ్ యూ టు యాక్ట్.
0: ఆ సత్యాన్ని గుర్తించే కోసం నువ్వు సాధన చెయ్యాలి.
1: To recognize this truth and to become aware of this, you have to undertake sadhana.
0: Adi satyanni gurtinchin tarvata nu sadhana cheyanakkaledu.
1: Once you recognize this truth and become aware of it, there is no need for any more
0: sadhana. Notto matram bhagavantu nalo unde anni pannu cheyistunnadu anukotamu dani viswasinchukunda povatamu idi seripadu daga ayinattu avutundi.
1: Only uttering by a word of mouth that it is God who is doing it and not actually feeling and doing all the activity yourself, this will be an act of deceit.
0: Bhagavantu nalo unnadu aneetvanti sampurna vishwasam vachchenta varaku nivu daniki sadhan cheyali.
1: You should carry on sadhana until such time when you get full faith that it is God who is doing it.
0: Cheyatundi kaadu,
1: it is not a thing which can be done by words.
0: Kanukane manasekam vachasekam karmanyekam annaru. నీవు మనసునందు తలచినటువంటిది, మాటతో చెప్పినటువంటిది, క్రియతో నీవు ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం అయ్యేంత వరకు నీ యొక్క పవిత్రత నీకు లభించదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ వాట్ ఎవర్ యూ థింక్ యూ హావ్ టు అట్టర్ అండ్ వాట్ ఎవర్ యూ అట్టర్ యూ హావ్ టు డూ. ఓన్లీ వెన్ యూ బ్రింగ్ అబౌట్ ఏ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ దెన్ యూ విల్ హావ్ సేక్రెడ్నెస్. అంటిల్ యూ గెట్ దిస్ సేక్రెడ్నెస్,
0: వంట అయిన తర్వాత కట్టెలతో మనకు అవసరం లేదు.
1: వన్స్ you have completed cooking of the food, there is no need for fuel anymore.
0: Kani vanta purti kaakunda nanta varaku ee kattalu manaku avasarame.
1: Until food is cooked you must have fuel.
0: Nee self realize chese anta varaku matram neeku sadhana tappindi kaadu chese teerali.
1: Until you attain self realization you must carry on sadhana.
0: Kani aa realize chesinatundi oka vidhamainatundi vishwasam.
1: That realization is in a way a type of full faith.
0: కనుక మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఏమిటంటే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ హావ్ టు పుట్ ఏ క్వశ్చన్ టు అవర్సెల్స్. ది క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఈనాటి ఆన్సర్ ఎట్లా వస్తుందది? కానా పీనా సోనా మర్న, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్.
1: వాట్ ఈస్ ది రిప్లై దట్ యూఆర్ గెటింగ్ వెన్ యూ పుట్ దిస్ క్వశ్చన్? ఇట్ ఈస్ ఓన్లీ ఈటింగ్, స్లీపింగ్, డ్రింకింగ్ అండ్ దెన్ డైయింగ్.
0: ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: All the animals and birds also do this.
0: Kani manam kuda ade pani chesti mana viluva emuntundadi?
1: If we also do the same thing, what is our value?
0: Kanuka ee annintikini atheetamainatundi sthiti kalagavani nenu, naalo oka daivattam untundadi, aa divyatvani nenu gurtinchali, ade naa yokki, ade self realization.
1: The purpose of life therefore is to realize that there is a divinity inside us. And this is
0: లేకపోతే మనం గ్రంథంలో ఉండేటువంటి విషయాలంతా కూడా తిన్నం పిల్లలకు టీచ్ చేస్తున్నాం.
1: Take for example, we are teaching all the material given in the textbooks to the students.
0: ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్స్ ఏ ఎగ్జామినేషన్ లో మనం ఇస్తున్నాము.
1: The questions asked in the examination are also found in the textbooks.
0: దానికి పిల్లలు ఆన్సర్ రాస్తున్నారు, పాస్ మార్క్స్ తీసుకుంటున్నారు.
1: Students are answering those questions and they are getting pass marks.
0: ఈ పాస్ అయిన తర్వాత నేను మేనేజ్మెంట్ అనేటువంటి దీంట్లో ఒక ఫ్యాక్టరీలో పోయి ప్రవేశిస్తున్నారు.
1: After passing this particular course, he becomes a manager in a factory.
0: లేక ఆ స్టూడెంట్స్ తిరిగి ప్రొఫెసర్స్ గా వచ్చేసి టీచ్ చేస్తున్నారు.
1: Or otherwise, the student who passes this, he becomes a professor.
0: ఈ విధమైనటువంటి చదువుల వల్ల దేశానికి వచ్చిన ఉపయోగమే ఉంది.
1: What is the use of this kind of education?
0: మన టీచర్లు మనకు చెప్పారు, మనం దీన్ని పాస్ చేస్తాం, మనం మన స్టూడెంట్ చెప్తాం, వాడు దీన్ని పాస్ చేస్తారు, అంతే. ఒకదానికొకటి ఒకదానికొకటి పోతూ ఈ బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటి దీని వల్ల దేశం అంతా కూడా బ్లాక్ గా చేసి పెట్టేస్తున్నాం.
1: అవర్ టీచర్స్ హ్యావ్ రెడ్ ద బుక్స్ అండ్ టాట్ అస్ అండ్ వీ పాస్ ద ఎగ్జామినేషన్ వీ బికమ్ టీచర్స్ వీ రీడ్ ద బుక్స్ అండ్ వీ టీచ్ బై దిస్ కైండ్ ఆఫ్ మెకానికల్ లెర్నింగ్ ఇట్ బికమ్స్ బ్లైండ్ అండ్ ఇట్ బ్లాకన్స్ ద హోల్ నేషన్
0: కాదు కాదు మన హృదయపూర్వకంగా దాన్ని అనుభవించాలి.
1: But that is not what is important. You have to
0: experience discrimination power of
1: Tundali. You have to experience through heart. You have a power of discrimination.
0: Is it right or wrong? Is it good or bad? And chesi danni bad anitundi danni nirmoolam chese daniki prayatnam cheyali.
1: Apply your discrimination to find out which is good and which is bad and root out whatever you think is bad.
0: Akku kaakunda kramakramena manam anusaristu imitation vinipoyindati inka konni generation lopala manavatme shunyam aipothundi.
1: On the other hand, without any kind of discrimination, blindly we accept things and go on doing things mechanically and by imitation, after a few generations, humanity itself will not exist.
0: నా ఉద్దేశం ఒక్కటి.
1: స్వామీస్,
0: అనేక దేశాలు కొన్ని కొన్ని దేశాలు ధాన్యాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి.
1: Some countries are developing the wealth
0: of grain. దేశాలు ఆయిల్ ను డెవలప్ పరుస్తున్నాయి.
1: Some countries are developing oil.
0: కొన్ని దేశాలు కొన్ని ఫలములను అభివృద్ధి పరుస్తున్నాయి.
1: సమ్ కంట్రీస్ మే బి డెవలపింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్.
0: కొన్ని దేశాలు కొంత లోహాలంతా కూడా అభివృద్ధి పరుస్తున్నాయి.
1: సమ్ కంట్రీస్ మే బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మినరల్స్.
0: కానీ మన భారతదేశము సద్గుణములు కలిగినటువంటి మానవుణ్ణి ఉత్పత్తి చేయాలి.
1: బట్ వాట్ అవర్ భారత్ హ్యాస్ టు డూ ఈస్ అవర్ భారత్ హ్యాస్ టు ప్రొడ్యూస్ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: మంచి గుణములు కలిగినటువంటి మానవుడు తయారైనప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Only when we develop people with good qualities can the nation be happy and prosperous.
0: అదే మన క్వాలిటీ.
1: That is our quality.
0: మనము నీతి నిజాయితీలతో బ్రతకడానికి, నీతి నిజాయితీలతో జీవించడానికి మనము ఈ యొక్క మేనేజ్మెంట్ లో మనం ప్రవేశించాలి.
1: We have to enter into the area of management in order to live a life based upon truth and morality.
0: Don't walk behind me.
1: Don't walk behind me.
0: They, if, may, I do not lead. Don't walk in front of me. If may, not leading.
1: He may not be leading.
0: Still, walk beside me.
1: Still, you walk besides me.
0: Don't walk in front of me. Don't walk behind me. Still, you walk beside me. నేను మీకు ఒక ఆదర్శాన్ని అందించే కోసము కూడాను నేను ముందు నిలచలేదు.
1: I am not standing ahead of you in order to hold myself as an ideal.
0: లేక మిమ్మల్ని లీడ్ చేయడానికి నేను వెనక నిలచడం లేదు.
1: And I am not allowing you to lead me. I am not standing behind also.
0: నాతో సమానంగా మీరు నడచండి.
1: I am taking you as my equals. You walk along with me.
0: ఇది నేను కోరే.
1: This is what Swami wants.
0: ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గా మీరు ఉండకూడదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీరు ఉంటుంటే నేను ఫాలో చేయను.
1: You don't stand in front of me. I am not prepared to follow you.
0: లేక బిహైండ్ మీ అంటే నేను మిమ్మల్ని లీడ్ చేయను.
1: You don't stand behind Swami also. Swami is not prepared to lead that way.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అనగా ఆత్మ సమత్వం అయినటువంటిది.
1: There is equality between ఆత్మ in one.
0: I and you are one.
1: The reason is I and you are one.
0: కనుక still beside me.
1: Therefore you stand still and walk besides me.
0: ఈ విధంగా ఉండినప్పుడే సమత్వంగా దీన్ని అభివృద్ధి పరచడానికి వీలవుతుంది.
1: Only when things are like this, you can develop equality and
0: samatvanni manam abhruti parchukola. Yogam samatvam ani.
1: You have to develop equality and equanimity because that is yoga.
0: Samatvam yogam uchyate. Idi mana bharatiya manavuni yokka viluvalu.
1: The important values of bharatiyas are that samatvam yogam
0: uchyate. Andari endukodanu atma unnadi aneetvanti satyanni gurtinchali.
1: We have to recognize the fact that atma is resident in every heart.
0: Inaadu vaigyanikulanta kodanu kavalsinanni inno computers anta abhivruddhi parustunnaru.
1: The scientists of today are discovering quite a few computers.
0: Ee computer yokka chitra vichitranni gurtinchadaniki sadhyam kanattide unnadi.
1: It is difficult to find out all the implications of these computers.
0: Ee computers nu chaala goppadiga manam bhavistunnam.
1: We are considering computers to be very great.
0: Ee computer yokka nirmata evaru?
1: Who has built this computer?
0: Idu manavude.
1: It is man who has built it.
0: Oka diamond ku goppa vilavinistunnadu ee naadu manavudu.
1: The man of today is giving a lot of importance to diamond.
0: Kaani ee naadu diamond ku vilava ayyandi gaani daniki vilu ichinatundi manavudiki vilava ledu.
1: But today what is happening is a diamond is having a whole its own value, but the man who has given so much a value to the diamond, he is losing the value.
0: Adi reethiga computer nirmanam chesadu manavudu.
1: Similarly, man has built a computer.
0: Kaani manavudu kuda oka computer kunda?
1: But does man have as much value as computer has?
0: Computer ki emaina manavudu oka prashna vistide jawab cheptundada?
1: When man puts a question to the computer, can it give an answer?
0: చెప్పటం లేదు.
1: నో, ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్.
0: కానీ దాన్ని అడ్జస్ట్ చేసినటువంటి ఒక విధానమును పురస్కరించుకుని రిజల్ట్ మాత్రం అందిస్తుండాలి.
1: బట్ ఇఫ్ ఇట్ హస్ బీన్ అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ మెథడ్, ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గివ్ ది రిప్లై.
0: అది ఇంకొక రకంగా మనం అడ్జస్ట్ చేస్తే అది ఇంకొక రకమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్.
0: కానీ స్టేరింగ్ మనిషిలో ఉంటుండాలి. అది
1: who is having this control and this
0: men are more valuable than all the wealth of the world. Deeni sakkaga manu gurtinchali.
1: We have to recognize this truth that men are more valuable.
0: Only
1: than
0: men can make people great and strong.
1: It is only men who can make people great and strong.
0: Kanuka ee manishi yokka vilavu manu gurtinchukovatam ledhu. Computer ni vilavulu inka ememo vilavulu manu gurtinchukuntunnamu.
1: Idi
0: kevalamu mana yokka balaheenatale.
1: We have not been able to recognize the value of man. We are able to recognize the value of everything else like computers. This is the weakness of man.
0: Nee viluvanu neevu gurtinchuko.
1: In the first place, you recognize your own value.
0: Nee value neevu gurtinchukunte intakante inga goppaga manam nerchukovasindi ledhu.
1: Once you recognize your own value, there is nothing much more to learn.
0: Loka vyavahara nimittamai ee vidyalanta manaku avasarame.
1: But for carrying on the worldly activity, all these types of education
0: are important. Kanaka ee worldly activity mana yokka value ni kuda dani imitchali.
1: You have to incorporate your own value when you are carrying on worldly activity.
0: Kanaka mana motta mota manamu manavattamulo undinatundi visishtatamainatundi vilavanu abhivruddhi parchukoni mana qualities inte kaakunda konni rakamainatundi yokka bhavishyattu kuda aadarshavantanga manam nirupinchali.
1: Therefore, in the very first place, you have to develop the values of man, and then keeping in view the future, you have to just carry on.
0: Mana management lo kaani statistics lo kaani meeru kevalamu quantity ni maatram meeru teeskokandi, quality ni kuda meeru gattiga vicharinchandi.
1: Therefore, you will have to just see that whenever you are thinking of management or statistics, quantity alone should not be considered. You have to consider quality also.
0: ఈ మేనేజ్మెంట్ అధ్యాపకులు కూడాను కొన్ని రకమైనటువంటి కేవలం స్పీచ్లు ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలపటమే కాకుండా అప్పుడప్పుడు గ్రూప్స్ గా పెట్టి డిస్కస్ చేయాలి.
1: The management teachers and the faculty also should not merely give lectures from the books. They should arrange, organize group discussion and allow the exchange of ideas.
0: ఇంతే కాకుండా గ్రంథం లోపల విదేశీయుల యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని కొటేషన్స్ మనం అనేవి అందిస్తున్నాం, అది అందించకూడదు. మన భారతదేశం సంబంధించినటువంటి కొటేషన్స్ ఎగ్జాంపుల్స్ అందించాలి.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్ వెన్ ఎవర్ యూఆర్ టీచింగ్ మేనేజ్మెంట్ వీ హావ్ బీన్ ఇలస్ట్రేటింగ్ విత్ ది ఎగ్జాంపుల్స్ గివెన్ రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
0: ఎవరు దీన్ని మనం పట్టుకుని ఆశ్రయించవలసిన అవసరం ఏమొచ్చింది?
1: Why should we take examples which are not relevant to us, which are relevant to foreign countries?
0: మన హృదయంతో మనం చూస్తాం.
1: We have to see with our own eyes through our own heart.
0: Mana brain tho manam anugrahistam.
1: We have to think in with our own brain and experience.
0: Mana manastho manam aanandistam.
1: We have to enjoy with our own mind.
0: Ante gaani inkokara hrudayanni manam pettukoni chudakoddu.
1: We should not look at things with others' heart.
0: Tadwara chaala pramadam erpadutundi.
1: There will be a great danger on account of such kind of wrong action.
0: ఇప్పుడు ఒక సెరాఫ్ కూడాను ఒక కంటద్దాలు ఉన్నాయి.
1: సెరాఫ్ హ్యాస్ స్పెక్టికల్స్.
0: ఐజే నాయుడు కి అద్దాలు ఉన్నాయి.
1: ఐజే నాయుడు ఆల్సో హ్యాస్ స్పెక్టికల్స్.
0: కానీ ఇద్దరివి అద్దాలేదు, ఒకరికొకరు మార్చుకుంటే కన్ను పాడైపోతాయి.
1: జస్ట్ బికాస్ దే ఆర్ పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్, ఇఫ్ దే ఆర్ ఎక్స్చేంజ్ దెన్ దే కెన్ స్పాయిల్ ది ఐ సైట్.
0: కనుక ఎవరెవరి ఐస్ కు ఏ విధమైనటువంటి పవర్ ఉందో దానికి తగినటువంటి వాళ్లే ఉపయోగపెట్టాలి.
1: The spectacles used must depend upon the power of that
0: particular man. భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విలువల్ని మనం భారతీయులు తీసుకోవాలి.
1: సిమిలర్లీ వీ హావ్ టు టేక్ ఓన్లీ ది ఇండియన్ వాల్యూస్ వెన్ ఎవర్ వీ ఆర్
0: భారతదేశంలో మనం వ్యాపారాలు ప్రారంభించటము, అమెరికా దేశం యొక్క దీన్నంతా అనుసరించటము, ఈ విధంగా ఉండటం వల్ల రియాక్షన్లు బయలుదేరుతుంది.
1: For the business started in India, we cannot apply the things applicable to America. There will be a reaction and that would not be to the advantage.
0: Production kani,
1: be it production,
0: statistics kani,
1: statistics,
0: accounts kani,
1: accounts,
0: business management kani,
1: business management,
0: environment kani,
1: environment,
0: ivanni kudanu okadanikoti ee desam yokka viluvannu meeru aashrayinchi pani cheyali.
1: When you undertake any one of these things, you have to consider with reference to our own country.
0: నిరంతరము జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ వ్యూ కాన్స్టెంట్లీ.
0: ఏదో ఒక పరదేశములకు పరదేశం, పరదేశం పోవటం అంటే నీవు పరదేశిగానే తయారవుతావు, పరదేశానిగా బెగ్గర్ అని చెప్తావు.
1: యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్, యూ టెన్ టు బికమ్ ఓన్లీ ఎ బెగర్.
0: ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి, మన భారతదేశాన్ని వాళ్ళు అనుసరించకూడదు.
1: Similarly, foreigners also could follow things relevant to them. They need not imitate.
0: అందరూ ఆశ్రయించవలసింది ఒక్కటి మాత్రమే, అదే ఆధ్యాత్మికం.
1: But all people should take shelter and take resort to one thing, and that is spirituality. Spirituality is not
0: peculiar Indian to one person.
1: So when you are studying Indian ethos and values, you have to study things which are relevant only to India.
0: Kanuka mana yokka samastha yendu anaga mana institute lo ee vidhamaina tanti yokka Indian ethos and values anetundi danni pradhana lakshyamlo pettukoni ekkada poyinappudikini ee business rangam nandu chaala varaku mana pillalu teechi diddi ee vyapara ranganni parishuddhamaina tanti ga kudanu abhivruddhi gavinchalani nenu aashistunnanu.
1: Swami wishes that students who go out after completing their MBA here and take up different professions of management in different units, they have to cleanse the existing dirt in the business on the basis of the ethos and values which are learnt here and which are practiced.
0: Aarthika samasyalanu, aarthika vishayanni chakkaga shastranni lokaniki nirupinchinatunte vaaru evaru Bharatadesamlo evarikaina telusna? Chanukya.
1: The real one is Chanukya.
0: మన శాస్త్ర రీతి లోపల మొట్టమొదట దేశానికి ఆర్థిక సమస్యలను చక్కగా నిర్మాణం గమనించి అందరికి ఆదర్శవంతాన్ని అందించేటువంటి చాణక్యుడు.
1: ఇట్ ఈస్ చాణక్య హూ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గ్రేట్
0: అవుట్స్టాండింగ్ ఎకానమిస్ట్. మన భారతదేశంలో ఆర్థిక సమస్యను అభివృద్ధి పరిచినటువంటి వాడు, ఆర్థిక విధానంలో ఆదర్శాన్ని నిరూపించిన వాడు ఎవరంటే విదేశీయుని పేరు చెప్తాడు మన అబ్బాయి.
1: You have an example here as to how our own students, when their question is asked, you can mention one famous economist of India, one is mentioning some foreigner's name.
0: Kaadu kaadu, Chanakyudu mana Bharatadeshaniki.
1: It is Chanakya who is an outstanding economist.
0: Ippudu Chanakyudu neetilu ekkada kanipinchatam ledu.
1: But the policies of Chanakya are not being followed today.
0: Kanukune avineetilu adhikamaipothu vastunnayi.
1: It is an account of that immorality is growing.
0: చాణక్యుని నీతిని గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం.
1: అబౌట్ చాణక్య నీతి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సండే.
2: యూ జస్ట్ హర్డ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా టు MBA స్టూడెంట్స్ ఆఫ్ ద శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ ద 21st of September 1986. Bhagwan Baba said that in Krita Yuga, Dhyana or meditation, in Treta Yuga, Yajnas or sacrifice, in Dwapara Yuga, Archana or worship, and in Kali Yuga, Namasmarana or chanting of God's name were the different sadhanas followed in each yuga. And he gives the reason. During Krita Yuga, the population was very less. No kingdoms, no landlords, plenty of grains, no one was greedy, no need to work for eking out livelihood, and hence had more time to spend in contemplation of God. In Treta Yuga, the population increased, kings, kingdoms and rules of governance came into effect. Naturally, the people had to start to earn their livelihood and spent the remaining limited time in propitiating gods for the welfare of the universe through yajnas. In Dwapara Yuga, the population increased further. Jealousies multiplied, selfishness and ego increased. Slowly human qualities and character deteriorated. Hence, they had no time to perform yajnas, meditation, etc. And therefore, they started archana, worshipping God in their homes. Finally, in the Kali Yuga, people are indulging in unwanted activities without any discrimination and wasting the precious time and life. And they don't get time at all. More work and less time. That is why, at least while walking, talking, before sleep or during any other activity, it is advised to think of God. Thank you and Sai Ram.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 32nd discourse on Gita Bhagavan delivered on 14th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
2: Karmanyeva Adhikarasya Maphaleshu Kadachana. Arjuna, కర్మలయ్యింది అధికారం కలదు కాని ఫలమునందు అధికారం వలదు అని పదే పదే బోధించాడు కృష్ణుడు.
3: కృష్ణ హెస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున, యు హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్స్ బట్ యు డు నాట్ ఆస్పైర్ ఫార్ ది ఫ్రూట్స్ దేరాఫ్.
2: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కానీ ఫలాపేక్షయే లేకుండినా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
3: ఆల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్. ఇఫ్ దేర్ ఆర్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్, నో హ్యూమన్ బీయింగ్ వుడ్ అండర్టేక్ ఎనీ యాక్షన్ అట్ ఆల్.
2: ప్రతి కర్మకు కూడాను ఫలం ఉన్నది.
3: ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అ ఫ్రూట్.
2: ఇట్టి ఉన్న ఫలమును ఆశించటలో ఉండేటువంటి అభ్యంతరం ఏమిటి?
3: వాట్ అబ్జెక్షన్ డూ యూ హ్యావ్ for aspiring for these fruits?
2: Itti palapichchi nimittamai prati manavudu kodunu karma raacharinchunna samayamunandu ee arjunulaku karma raacharinchata maatrame neeku adhikaram kaani phalamunu neevu korana avasaram ledanni bodhinchutalo undinatundi antarartham emiti?
3: When all people perform actions for the sake of fruits thereof, what is the inner significance and meaning in Krishna asking Arjuna that, Arjuna, you have perform action without expecting fruits thereof?
2: Ikkada Arjunudu aacharinchetundi karma yogamuga maaralini Krishnudu yokka abhiprayam.
3: The opinion of Krishna and his interest is to see that all the actions performed by Arjuna should be transformed into yoga.
2: Kevalam karma karmaga undaka కర్మ యోగముగా మార్చాలని కృష్ణుని యొక్క ఆదేశము.
3: హిస్ కమాండ్ ఈస్ టు సీ దట్ ది యాక్షన్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ యాక్షన్, యాక్షన్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
2: కర్మ దేహాత్మ బుద్ధి భావం దేహాత్మ భావము చే జరిపినప్పుడు ఇది కర్మగా ఏర్పడుతుంది.
3: వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ or identifying yourself with body, it becomes action.
2: Idi ahankara mamakaramuto acharinchetunti bhavam.
3: This is an action performed with a feeling of egoism and attachment.
2: Ee ahankara mamakara bhavamuto acharinchetunti prati karma kudanu idi kevalamu oka vidhamainatu dukkhamayamga roopamutundi.
3: All the actions performed with a feeling of egoism and attachment will bring only sorrow.
2: ఇది బంధహేతు అవుతుంది.
3: ఇట్ బికమ్స్ బాండేజ్.
2: దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
3: వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇంటూ యోగా, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
2: ఇది దైవాత్మ భావము చే దైవార్పిత భావము చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
3: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
2: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
3: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
2: ఇది నేను చేసినటువంటి కర్మ.
3: దిస్ ఇస్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మీ.
2: కర్మ ఫలము నాకే దక్కాలి.
3: ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐ షుడ్ రీచ్.
2: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
3: ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫార్ ది ఫ్రూట్స్ దేరాఫ్
2: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
3: These feelings will strengthen the feeling of egoism.
2: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
3: యాజ్ ది ఈగోయిజం గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ది జాయ్ ఆఫ్ ఆత్మ విల్ గో ఆన్ డిక్రీజింగ్.
2: కనుక అహంకారం నిర్మూలం గావించే నిమిత్తమై ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
3: టు డిస్ట్రాయ్ ఈగోయిజం కంప్లీట్లీ కృష్ణ హాజ్ ఆస్క్డ్ హిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ యాక్షన్ ఇన్ టు యోగా.
2: కర్మను యోగముగా మార్చుకునే విధానం ఏమిటి?
3: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ ఇన్ టు యోగా?
2: అనాసక్తి భావమును అలవర్చుకోవాలి.
3: డిస్ఇంట్రెస్టెడ్ ఫీలింగ్ విల్ హావ్ టు బి డెవలప్.
2: అనాసక్తి భావము చేత ఎంత ఘనకార్యమైన కూడా మనం సాధించవచ్చు.
3: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీ టాస్క్.
2: కర్మలు ఆచరించుచు దాని ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
3: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: జనకుడు రాజ్యమును పాలించుచు
3: while ruling the kingdom janaka
2: samasta bhajyamulu kudanu bhajyatalanu kudanu vahinchi
3: bearing all the responsibilities
2: kanu sakshiputudai undiraadu.
3: He was performing himself as a witness.
2: Itanu kevalamu oka vidhamainatvanti karma shaktini tejinchinatvanti okka karmalu.
3: All the actions were performed by him without having any interest in the action.
2: Itanu rajayogiga maaraadu.
3: He became a rajayogi.
2: కర్మాసక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముగా రూపొందుతుంది.
3: ఎవ్రీ యాక్షన్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
2: అది ఏ యోగముగా మారుతుంది.
3: ద సేమ్ థింగ్ బికమ్స్ యోగ.
2: కర్మాసక్తిని లక్ష్యం నందుంచుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలం రోగముల పాలవుతుంది.
3: కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
2: ఈ రోగములకు రాగమే మూల కారణము.
3: The root cause of all these diseases is attachment.
2: ఈ రాగముల చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
3: With attachment, hatred and anger.
2: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకు హతమార్చేటువంటి రాక్షసులు.
3: Hatred and the attachment are demons for every human.
2: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
3: These two hide the human nature.
2: నిజముగా మానవుడు నవగ్రహములపై ఆధారపడలేదు.
3: Really speaking, man is not dependent on
2: రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపైన ఆధారపడి ఉంటున్నాడు.
3: He is dependent on only attachment and hatred.
2: కనుకనే మానవత్వమును కొంతవరకు మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
3: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్ మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
2: కనుకనే అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
3: కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ పర్ఫార్మ్ యువర్ యాక్షన్ డిస్ఇంట్రెస్టెడ్లీ.
2: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
3: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ టచ్ యూ.
2: త్రీన్ లోకాన్ ఫలయాత్మ్యం అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
3: హి సెడ్ దట్ ఐ యామ్ రూలింగ్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
2: దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడాను పాలించుతున్నాను.
3: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
2: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
3: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
2: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడాను సాధించవచ్చుననేటువంటి యొక్క స్థిర విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
3: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్
2: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడాను సంప్రాప్తం కావచ్చు.
3: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
2: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
3: ఇఫ్ యు ఆర్ గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
2: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు విచారించవచ్చు.
3: ఇఫ్ యూ డు నాట్ సక్సీడ్ యు మే బి వరీ.
2: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు మానుకోమన్నాడు.
3: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యు ట్రై టు కంట్రోల్.
2: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
3: యువర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
2: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
3: There is no human being who does not perform action.
2: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
3: Every person has got human body in order to perform
2: action. ఈ కాయమును కాలము చేత సత్యంగా గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
3: To sanctify the body, you will have to perform the good action.
2: ఈ కర్మల యందు నీకే ఫలితం ఉంటుండాలి.
3: You get the fruits of all action.
2: కర్మ ఫలితము కంటే కర్మల యందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితమునందు లేదన్నాడు.
3: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit.
2: Oka chinna udaharanam.
3: One small example.
2: Edina mana gruhamunandu oka mangala karyamu chestunnam.
3: In our family we are performing some auspicious function.
2: Ee mangala karyamu jarige anta varaku kudanu manaki etti samalu kudanu anipinchadu.
3: As long as we are in the process of performing that action, we will not be feeling the fatigue.
2: Dehamunaku oka 103 డిగ్రీలు జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
3: ఈవెన్ వెన్ యూఆర్ హ్యావింగ్ 103 డిగ్రీస్ ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
2: ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
3: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
2: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకు నిరాశ గురి అయి కొంతవరకు అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
3: When you go to and visit that particular family after the function is over, you will find them getting tired and wearing a weary look.
2: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
3: The joy which one gets while performing action, you would not be able to get the same joy after the action is completed.
2: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందనని మనం భ్రమిస్తున్నాము.
3: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఇన్ కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
3: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దేర్ ఇస్ నో జాయ్ వాట్స్.
2: అయితే మనం కర్మ ఫలము ముందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
3: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దేర్ ఇస్ జాయ్, you get a reflection of the joy.
2: Idi tatkalikamainatti aanandame kaani shashvita aanandamulu kaavu.
3: This joy is only temporary, it is not a permanent one.
2: Karmane anithyamainatundi samayam nandu karmane nasharamainatundi oka sthiti yandu karma phalam ye reethiga shashvatam avutundi.
3: When the action is itself is temporary and transient, how can the fruits thereof be permanent?
2: Kanukane daana yajna yagaadi kratavulu ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
3: దేర్ఫోర్ అవర్ ఫెయిత్ ఈస్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ చారిటీస్, ఆన్ అకౌంట్ ఆఫ్ యజ్ఞ, ఆన్ అకౌంట్ ఆఫ్ పెనన్స్, వి విల్ బి గెటింగ్ హెవెన్.
2: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
3: కృష్ణ హ్యాస్ ఆల్సో డెమోన్స్ట్రేటెడ్ దట్ ది హెవెన్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెంపరీ.
2: అర్జున, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
3: He said, Arjuna, there is something which is greater than this.
2: ఇట్లని నేను యజ్ఞ యాగాది కర్తవులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
3: Therefore, I am not telling that you should not perform యజ్ఞ యాగాదీస్.
2: యజ్ఞ యాగాది కర్తవులు ఆచరించవలసినదే.
3: You have to perform యజ్ఞ యాగ and such other things.
2: ఇది లోక కళ్యాణం అనేటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
3: While performing, perform it for the welfare of the world.
2: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
3: Do not perform these things with a selfish motive.
2: అనాసక్తితో నీవు ఆచరించు.
3: విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ పర్ఫార్మ్.
2: లోకస్థమస్త సుఖభవంతు, ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
3: ఫర్ ది పీస్, వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్, దీస్ కర్మస్.
2: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడా నీకు లభించవచ్చు.
3: When you perform like that, there will be welfare for the nation, world at large, and also you may get help beyond heaven.
2: శ్రీని పుణ్యే మత్యలోకం చంతి, ఈ స్వర్గము కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉన్నంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
3: Heaven will last as long as the merits of your action would last.
2: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మత్యలోకములకు రావాలి.
3: Once the merits are exhausted, you will have to come back to earth.
2: కనుక ఈ క్షణభంగురమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
3: దేర్ఫోర్ యు గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్స్ విచ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్.
2: దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
3: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్,
2: స్వర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
3: The principle of divinity is greater than heaven.
2: ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వం పొందగలవన్నాడు.
3: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
2: కనుక భగవద్గీత కేవలం సర్వసంగ పరిత్యాగము గావించుకుని అరణ్యములకేగి తపస్సు ఆచరించమని బోధించలేదు.
3: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
2: the bhavinchavachanu. ఈ చిన్న చిన్న పిల్లలకంతరికి భగవద్గీత ఎందుకు? మీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
3: సమ్ పీపుల్ మే బి అండర్ ది ఇంప్రెషన్ వై షుడ్ భగవద్గీత బి టాట్ ఫర్ సచ్ యంగ్స్టర్స్. దే మే రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గో. సమ్ పీపుల్ మే బి అండర్ సచ్ రాంగ్ ఇల్యూజన్స్.
2: భగవద్గీతను బోధించేటువంటి పెద్దలు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు. వీరందరూ సన్యాసాన్ని స్వీకరించారా?
3: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
2: serious? Sarvasanga parityagulainara?
3: Have they renounced all the things in the world?
2: Sakshat Arjunude Krishnuni yokka deeni nundi vinnatundi vaadu taane emaina sanyasam swikarinchada?
3: Arjuna, who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasam?
2: Ledu ledu. Manavatvanni artham chesukune nimittamai Bhagavad Gita yokka antarathanni manu gurtinchali.
3: The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
2: Bhagavad Gita yokka pradhana lakshyamu vedantanni vyavaharam daggariki dimputundi.
3: The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
2: Vedantanni Bhagavad Gita varaku dimpadame kaakunda ee vedantanni Gita varaku hechistundi.
3: Not merely that, it also raises the level of philosophy
2: vyavaharanni vedantamulo dimputundi. It vedantamunu vyavaharamuloki marustundi.
3: It transforms vedanta into daily life and it elevates daily life to the level of vedanta.
2: Kanuka kevalamu vedantam anetuvantidi oka vyavaharamlo praveshinchukame kaakunda వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
3: ఇట్ నాట్ మెయిర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
2: వేదాంత వ్యవహారం రెండింటినీ సమన్వయం చేస్తుంది.
3: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
2: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
3: హ్యూమానిటీ ఈజ్ నాట్ దట్ విల్ హావ్ టు జస్ట్ pay attention only to secular and daily life.
2: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
3: ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఈకింగ్ అవుట్ ద లైవ్లీహుడ్ అట్ ఆల్.
2: జీవిత పరమావధిని కూడా బోధించేటువంటి ఒక తత్వము ఈ యొక్క భగవద్గీత.
3: భగవద్గీత ఈజ్ ద ప్రిన్సిపల్ విచ్ ఇట్ టీచర్స్ ది వెరీ అల్టిమేట్ గోల్ ఆఫ్
2: జీవనోపాధి జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలతోనే మానవుడు జీవిస్తున్నాడు.
3: ద ఎండ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్సో ట్రాన్సెండింగ్ ఇట్, దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్.
2: కనుకనే మనం ఏ కర్మలు ఆచరించినప్పటికీ అనాసక్తితో ఆచరించటం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
3: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ యూ పర్ఫార్మ్ దెమ్ విల్ నాట్ బి బౌండ్ బై దెమ్.
2: మనం ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
3: ఆఫ్టర్ లిజనింగ్ టు భగవద్గీత ఇన్ సో మెనీ వేస్ అండ్ డూయింగ్ సో మెనీ సాధనాస్ వీ హావ్ టు డెవలప్ అనాసక్తి.
2: అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని అందుకుంటుంది.
3: వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఈజ్ అవర్ యాక్షన్స్ బికమ్ సేక్రెడ్.
2: ఎవరి కర్మలు ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
3: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
2: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనట్టుగా రూపొందింపజేసుకోవాలి.
3: We have to transform our actions into sacred acts.
2: ఇప్పుడు వంట చేసేవాడు ఒకరు ఉంటాడు.
3: దేర్ ఇస్ ఎ కుక్.
2: అతను వంటవాడు అనుకుంటాం మనం.
3: వీ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ కుక్.
2: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
3: సో లాంగ్ యాజ్ హీస్ పర్ఫార్మింగ్ హిజ్ ఓన్ యాక్షన్ కీపింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్
2: ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకు కూడా దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
3: If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
2: Anasaktito ee yokka karmane aacharinchinappudu adi marinta parishuddhamainatidi ganu pavitramainatidi ganu ruchikaramainatidi ganu roopondutundi.
3: When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
2: అదే విధంగానే ఎవరెవరి కర్మలు వారు ఆచరిస్తూ ఈ అనాసక్తితో భావం చేత ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనదిగా రూపొందుతుంది.
3: ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
2: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ స్థితప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
3: When we are having this feeling of anasakti with us, there will be steadiness and there will be development.
2: Asaktito manam acharinchinatvanti yokka phalathamulo kontha varaku kudanu manchi cheddalu andulo praveshisthayi.
3: So long as we perform action with a certain amount of interest and personal
2: cheddalu kudanu yerparavachunu,
3: there will be ups and downs.
2: చింతలత్వం కూడా అభివృద్ధి కావచ్చును.
3: దేర్ విల్ బి ఫికల్నెస్ విచ్
2: ఆశలు మరింత పెరగవచ్చును.
3: అవర్ డిజైర్స్ గ్రో.
2: కనుకనే ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి ఒక దీనిని ఆదర్శంగా చెప్పాడు.
3: దట్స్ వై హీ హెల్డ్ అవుట్ జనక యాజ్ అన్ ఐడియల్ పర్సన్ హూ రూల్ ది కింగ్డమ్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి అండ్ హూ అటైన్ పర్ఫెక్షన్.
2: బాహ్య దృష్టి కలవారు కొందరు.
3: There are some people who have external inner vision.
2: అభివృద్ధి పరుచుకునేటువంటి వారు మరికొందరు.
3: There are some people who have developed the inner vision.
2: కానీ బాహ్య దృష్టి ఈ స్థూలమైనటువంటి ఒక దీనిని మాత్రమే చూడగలదు.
3: The external vision can have a look only at the gross.
2: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
3: The inner vision can transform the అంతఃకరణ or the heart.
2: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
3: In developing the inner vision, this anasakti will have to be developed.
2: Vyasu okanaka samayam lopala Shukudu Midhilapura prantamulo sancharistu vachadu.
3: Once upon a time Shuka was just traveling in the neighborhood of Midhilapura.
2: Midhilapura rajyamlo praveshinchadu anetunte vartha janakuni chevulo padindi.
3: Janaka heard that he has entered Midhilapura.
2: Kani atanu ekkada untuntado ekkada sthiranga untuntado anetundi inka tanaku teliyaledu.
3: He did not, however, know where he would settle down.
2: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారంలో పంపించాడు అటు ఇటు.
3: To find out this particular item of news, the king sent a few messengers.
2: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
3: They went round and spent a week, got some news to.
2: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యములో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
3: హీ కేమ్ టు నో దట్ జనకా ఈజ్ లివింగ్ ఇన్ ఎ ఫారెస్ట్ విచ్ ఇస్ నియర్ బై మిథిలాపుర ఇన్ ఎ చౌల్ ట్రీ.
2: ఇట్టి మహనీయుణ్ణి దర్శించడం అత్యవసరమని భావించి తాను ఒకనాడు మంత్రులతో చేరి ఆ ఆశ్రమం సందర్శించాడు.
3: థింకింగ్ దట్ ఇట్ ఈస్ నెసరీ టు విజిట్ హిమ్ అలాంగ్ విత్ మినిస్టర్స్ హీ వెంట్ అండ్ విజిటెడ్ హిమ్.
2: తాను కేవలం ఒక జనక మహారాజుగా తాను చక్రవర్తిగా తాను అక్కడ ప్రవేశించలేదు.
3: హీ డిడ్ నాట్ గో దేర్ యాజ్ కింగ్ అండ్ ఎంపరర్.
2: ఒక సాధకునిగా ఒక దాసునిగా అతని చెంత చేరాడు.
3: యాజ్ ఎ సర్వెంట్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
2: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
3: హీ సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
2: ఈ శుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఈదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
3: He was giving a small discourse to the disciples on some spiritual aspects and philosophy.
2: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
3: As long as this discourse was being delivered, Janaka stood there and concentratedly he was listening.
2: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికీ తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి, నిత్యము తమ యొక్క వేదాంత బోధనలందు నేను కూడాను చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
3: It was evening before he left that particular place. King Janaka went to Shuka and said, Swami, every day can I join these divine discourses?
2: Janaka, idi vedantam anetundi okaru sottu kaadu.
3: Janaka, spirituality and philosophy is not the property of
2: evariki abhiruchikaradu.
3: Whoever has interest,
2: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
3: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
2: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
3: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
2: ఇది హక్కు గలదు.
3: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హావ్ ఎ రైట్ ఫర్ దిస్.
2: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
3: సర్టన్లీ యు ఆర్ వెల్కమ్, హి సెడ్.
2: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణా తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
3: Janaka returned on that day home, and this way these particular things went on. He attended these discourses regularly and got the benefit.
2: Kramakramina sukudu jagattunaku bahya drishti galinaatundi jagattunaku antardrishti galinaatundi okka janakunaku taginaatundi okka sambandha bandhavyanni nirupinchalanaatundi uddeshamto kramakramina midhilapuramunku samipanga vachi cheraadu.
3: He wanted to demonstrate to the world that King Janaka had an internal vision, whereas the world is always
2: external. With this
3: particular person in view, point in view,
2: he came
3: to the place near Mithilapura and constructed a cottage in an elevated place from where he could see Mithilapura entirely.
2: Asthanamlo cherinatundi shishulakandarikini ee vedanta bodha chestu vachadu.
3: From that place, he began just giving discourses on Vedanta.
2: Okanadu janakudu ee samaveshaniki raavatam kontha aalasyamaindi.
3: One particular day, King Janaka happened to come.
2: Paripalana bhagyathilo edo kontha varakunu aalasyam jaragatam cheta janakudu ikkadiki sakalaniki raalekapoyadu.
3: On account of responsibilities of administration, he had to come a little late.
2: Kani sukudu నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుల్ని గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
3: చుక బిగాన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హీ బిగాన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ అసెంబ్లెడ్ దేర్.
2: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
3: హీ డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
2: ఎప్పుడు చూసినా కానీ ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
3: చుకా బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాస్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
2: ఇటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
3: Among the people, disciples, the youth who have assembled there, they began murmuring.
2: Chusara, sukuduku ye vidhamainatundi apechchalu levani sarvasanga parityagani andaru bhavistuntaru. Kani janakudu chakravarti ani atanu goppavaadani atanu raaka kosam eduru chustunnade kani manam inta siddhabhaktulato vinadaniki siddhamuga undinappudikini manakosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరు ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
3: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హి ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హి హస్ డినౌన్స్ ఎవ్రీథింగ్, బట్ హి ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. హి ఇస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాస్ హి ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ హి ఇస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు us. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
2: ఈ శుకునికి కూడా ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కాని గొప్పవారు చిన్నవారని కాని భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
3: అనదర్ పర్సన్ సెడ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇన్ కింగ్ శుక సే శుక
2: రహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
3: వై షుడ్ శుక హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ అండ్ డిఫరెన్షియల్ ఫీలింగ్స్ బిట్వీన్ కింగ్ అండ్ అదర్స్?
2: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
3: శుక హ్యాస్ నోటెడ్ ఆల్ దీస్ పర్టికులర్ టాక్ అండ్ ఆల్ ది ఫీలింగ్స్.
2: సరి అయిన పాఠం నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడా చేరిస్తున్నాడు.
3: విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్ దెమ్ ఎ గుడ్ లెసన్ హి హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ లైక్ దిస్.
2: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
3: ఇట్ వాస్ హాఫ్ ఎన్ అవర్ లేట్, వన్ అవర్ అండ్ ఈవెన్ టూ అవర్స్.
2: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
3: వాట్ ఎవర్ వేర్ ది డిలే అంటిల్ జనక కేమ్ హీ డిడ్ నాట్ కమెన్స్.
2: ఈ లోపల ఈ భేదములు అనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
3: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ దే ఫీల్.
2: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
3: ఆల్ దోస్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ అండ్ హిడెన్ ఇన్ దెమ్ షుడ్
2: మ్యానిఫెస్ట్. కానీ వీరి హృదయమునందు ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
3: Only then this particular Vedanta would be entering into their heart.
2: Yemi leni burralonu emainanu cherchavachu.
3: If there is nothing in the inside their head, something could be filled in the
2: head. Yemi mu chettiyunna talaburradi khaliyaguna.
3: If the head is filled with all sorts of things, can it be emptied?
2: Talaburradi khaliga kayilu sukutam nimpanaguna.
3: Without emptying the head, can good things be
2: kanuku vaari endunnatundi doshamulu ee malinyam nanta bayata padesi తదుపరి దాన్ని పరిశుద్ధం చేసి అందులో ఈ పవిత్రాన్ని నింపాలనేటువంటి సంకల్పమే ఈ యొక్క శుకునకు.
3: శుకాస్ సంకల్ప అండ్ విష్ వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దే పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్ మైండ్.
2: హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైనటువంటి రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీధిలో చేరడానికి వీలు కాదు.
3: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్ వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్ ఇంటు
2: అంతఃకరణ పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
3: టు ప్యూరిఫై ది హార్ట్స్ శుకాట్ అండర్ టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
2: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
3: మీన్ వైల్ కింగ్ జనక విత్ అ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రష్
2: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు ఈ శుకుడు.
3: శుకా నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
2: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
3: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
2: తనకు ఉండని అక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము తన మంత్రులు వారు రాక తప్పదు.
3: ఈవెన్ దో హీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్ దే వుడ్ యూజువలీ
2: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రతలతో ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
3: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈస్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
2: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
3: కింగ్ జనక డజంట్ హిమ్సెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
2: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
3: అండ్ ఆల్ ది పీపుల్ రికగ్నైజ్ కింగ్ జనక కమింగ్ దిస్ వే.
2: జనకుడు వచ్చిన తర్వాత దర్పాసనం వేసుకున్నాడు. జనకుడు అతి భక్తి సిద్ధులతో కూర్చున్నాడు.
3: కింగ్ జనక కేమ్ హి స్ప్రెడ్ ది గర్భ మ్యాట్ అండ్ హి బిగన్ జస్ట్ సిట్టింగ్ ఆన్ దట్.
2: శుకుడు ప్రారంభించాడు ఈ వేదాంతం.
3: దెన్ శుక కమెన్స్ హిస్ టీచింగ్.
2: అయినప్పటికీ ఈ చుట్టూ చేరినటువంటి యువకులైనటువంటి సన్యాసులున్నారు చూడండి, వీరికి మరింత ద్వేషం పెరిగిపోయింది.
3: ఆల్ దోస్ యూత్ డిసైపుల్స్ హూ హావ్ అసెంబ్లెడ్ దేర్ దేర్ హేట్రెడ్ ఫ్రక్టిఫైడ్.
2: చూశారా, శుకునకు జనకుడి కోసమని 2 గంటలైనా కూడా ఆగినాడు. కానీ మేము భక్తులం కాదా, మాకు ఈ శ్రద్ధాభక్తులు లేవా అనేటువంటి దీంట్లో మరింత వీరి ముఖములంతా మాడిపోతూ వచ్చాయి.
3: ఆల్ దేర్ ఫేసెస్ బిగాన్ చేంజింగ్ విత్ ది ఫీలింగ్ దట్ లుక్ అట్ దిస్ కింగ్ శుక.
2: తన ఆలస్యమునకు క్షమించమని చెప్పని జనకుడు ప్రార్థించినాడు శుకుణ్ణి.
3: కింగ్ జనక ఆస్క్డ్ ఫార్ పార్డన్ ఫర్ కమింగ్ లేట్.
2: ఇంత లోపలనే ప్రారంభించాడు శుకుడు.
3: Meanwhile, Shuka commenced his teaching.
2: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
3: He commenced and he continued his teaching.
2: కొంతసేపటికి ఈ దుష్ట గుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు శుకుడు.
3: Immediately after some time, Shuka told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom. It is on fire.
2: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
3: కింగ్ జనక హూ హ్యాడ్ క్లోజ్ హిస్ ఐస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లిజనింగ్ హీ నెవర్ టుక్ నోట్ ఆఫ్ దీస్ వర్డ్స్.
2: ఈ వేదాంతం నుండి తన మనసును లగ్నం చేసుకున్నాడు.
3: హి హ్యాడ్ ఫిక్స్డ్ హిస్ మైండ్ ఇన్ వేదాంత.
2: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
3: హీ హ్యాడ్ ఓన్లీ ది ఫీల్
2: అమనస్కుడైనాడు.
3: హి వాస్ అన్ అమనస్క.
2: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండి లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
3: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
2: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
3: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దే
2: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
3: ద ఫ్లేమ్స్ ఆర్ రైజింగ్ అండ్ స్మోక్ వాస్ కమింగ్.
2: కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారేమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
3: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ హాడ్ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ వర్ ఇన్ ది
2: అభిమాన మమకారములు వీడి యందు బయటపడ్డాయి.
3: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
2: మరి కొంతసేపు అయ్యేటప్పటికీ శుకుడు చెప్పాడు, శుక జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ Shuka told King Janaka, Janaka, this fire has spread to your palace also.
2: కానీ దానికి కూడా నీ మాత్రము చెల్లించలేదు.
3: ఈవెన్ ఫర్ దాట్ కింగ్ జనకా డి నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ ఆర్ మూవ్.
2: అనాశక్తిలో ఉంటున్నాడు తాను.
3: హీ వాజ్ విత్ ఫీలింగ్ ఆఫ్ అనాసక్తి.
2: ఆత్మాశక్తి
3: హిస్ ఆసక్తి ఇంట్రెస్ట్ వాజ్ ఓన్లీ ఇన్ ఆత్మ.
2: అది తప్ప అన్య భావములు అతని ఎందుకు ఏమాత్రము లేవు.
3: ఎక్సెప్టింగ్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ హీ డి నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఫీలింగ్.
2: కట్టగలప్పటికీ ఈ పంచశిఖుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు కూడా కొంత కంగారు పడ్డారు.
3: పంచశిఖ అండ్ దిశిక అండ్ అదర్స్
2: గొప్ప గొప్ప పండితులు.
3: దేవర్ ఆల్ గ్రేట్ స్కాలర్స్.
2: కానీ పండితులు అయినప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
3: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హాడ్ నాట్ కిల్డ్ దిస్ ఆసక్తి.
2: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
3: They were also afraid of telling king.
2: ఈ మంటలంతా కంటికి కనిపిస్తున్నాయి.
3: They were able to see from there all those flames.
2: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
3: They began praying, king, O king, O king.
2: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
3: He entered into a state of samadhi.
2: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
3: He was enjoying the bliss of ఆత్మ.
2: కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
3: The tears of joy were spreading, rolling down.
2: దేహము కాని మనసు కాని చలించలేదు.
3: He did not waver his body by.
2: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి శుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
3: Suka, who observed this particular state of King Janaka,
2: కొంత దూరం పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
3: దోస్ డిసైపుల్స్ హూ రాన్ అవే టువర్డ్స్ మిథిలాపుర దే రిటర్న్ సేయింగ్ దట్ దిస్ ప్లేస్
2: శుకుడు చెప్పాడు ఈ చిట్టు ఉండినటువంటి శిష్యులను చూచి.
3: దెన్ సుకా టోల్డ్ ది అదర్ డిసైపుల్స్ హూ ఆర్ బీయింగ్ సీటెడ్ దేర్,
2: నాయన నేను 2 గంటలు ఆలస్యం చేయటము ఇతను మహారాజని చక్రవర్తిని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
3: Well, children, I have not delayed my starting of my discourse for 2 hours because he is a king, he is a great man. I don't want to
2: have a bad feeling. Arhudu.
3: He is a person who deserves. Therefore, I have just delayed.
2: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
3: హీ హ్యాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
2: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కాని అర్హులు కాదు.
3: యూ ఓన్లీ లిజన్ బట్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్.
2: అందువల్ల ఇలాంటి వీరికి 100 మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
3: Instead of telling people who do not have that right and authority in the hundreds, I can tell
2: it to
3: one with a lot of interest.
2: కేవలం మమకార అభిమానములతో
3: with the feeling of egoism
2: kudinatunti variki enta cheppi kudanu prayojanam ledu.
3: What is the use of telling a lot of things to such people?
2: Undunu jalamulo vesinattiga untadi.
3: It is something like throwing a stone into the water.
2: Enni samvatsaramulu ee gundu jalamulo undinappudikini ee jalamunu pilchukoneetundi swabhavam daniki ledu.
3: For a number of years this stone may be inside water but it would not be able to absorb a drop.
2: Janakunetunti vaadu okkadu chikkina kuda chaalu.
3: Even if I can get one person like Janaka, it would be sufficient.
2: Taluku beluku raallu tattadela.
3: Why have useless shining stones in number? If there is at least one gem which is valuable, that would be
2: sufficient. Panta pandani bhoomi 10 ekaramu lela.
3: Why to have barren land of 10 acres?
2: Konchamaina chaalu manchi bhoomi.
3: If you can have a small fertile land, that would be sufficient.
2: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యమంతా పవిత్రం గావించగలడు.
3: ఇఫ్ వన్ కింగ్ జనక కెన్ బికమ్ సేక్రెడ్, హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇంటు సేక్రెడ్. కనుక
2: అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
3: Suka tried in all these ways in order to make King Janaka one sacred king.
2: ఈ భగవద్గీత యందు కూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
3: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో for a sacred person like Arjuna,
2: indi nigraham kala arjunudu,
3: Arjuna who had control of senses,
2: anasakti swabhavam kalavadu,
3: he had that particular feeling of
2: telivitekalalo mahapravinudu,
3: he was extremely skilled,
2: tapasya adhikanga untundali,
3: he had a lot of power of penance,
2: raga dveshamulo sadhyamainta varaku anagudrukkunnatundi vadu,
3: he was to a great extent suppressed attachment.
2: Ilanti arjunni sarini sthiti lopala unchinappude bhavishyattu chala జగత్తునకు ఎంతైనా కూడాను ఆనందమును చేకూర్చగలడను అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
3: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
2: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
3: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
2: ఎట్టి సమయం నందైన కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
3: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
2: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
3: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
2: అర్జున,
3: అర్జున ఇస్ వన్
2: పవిత్ర హృదయమైనటువంటి వాడు,
3: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
2: ఫల్గుణ,
3: ఫల్గుణ ఇస్ అనదర్.
2: పార్థివ,
3: పార్థివ.
2: కిరీటి,
3: కిరీటి.
2: శ్వేతవాహనం,
3: శ్వేతవాహనం.
2: భీభిశ్చర్య,
3: భీభిత్స.
2: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు.
3: He could undertake acts which could terrify and frighten the entire world. Such a powerful person he was.
2: ఎవ్వరు కూడాను సాధించలేనటువంటి ధనస్సును కూడాను సాధించాడు.
3: A weapon which could not be accomplished and conquered by any person.
2: హృదయంలో ఉన్న శివధనస్సుగ అనగా పినాకముగా ఉండినటువంటిది.
3: It was in the form of pinaka with Shiva.
2: త్రేతాయుగములో శివధనస్సుగా వచ్చింది.
3: It took the form of a weapon of Shiva in Treta Yuga.
2: ద్వాపర యుగములో అదే గాండీవంగా వచ్చింది.
3: The same thing became గాండీవ in ద్వాపర యుగం.
2: జనక మహారాజులో ఉండినటువంటి శివధనస్సు ఇదియే.
3: The same thing was with King Janaka.
2: శివుడి దగ్గర ఉండేటువంటి పినాకం కూడాను ఇదియే.
3: ద సేమ్ థింగ్ వాజ్ విత్ శివ ఇన్ ది ఫారం.
2: ఇలాంటి మహాశక్తిని కూడాను శివానుగ్రహాన్ని పొంది సాధించినటువంటి మహాధీరుడు.
3: బై అర్నింగ్ గ్రేస్ ఆఫ్ శివ హి వాజ్ ఏబుల్ టు కాంకర్ సచ్ ఎ గ్రేట్ వెపన్.
2: కనుకనే అర్జునుడుకు ఈ విధమైనటువంటి జ్ఞానమును బోధించినప్పుడు జగత్తునకంతా కూడాను ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
3: హిస్ విషన్ హిస్ సంకల్ప వాజ్ ఇఫ్ సచ్ ఎ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
2: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమునకు అంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
3: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్ త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
2: అదేవిధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జును ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
3: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్డ్ టు స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
2: పార్థివ.
3: His name is Parthiva.
2: Parthiva అనగా పృథ్వీ పుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
3: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
2: కనుక అందరు కూడా పృథ్వీ పుత్రులే.
3: ఆల్ ఆఫ్ us are sons of earth.
2: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
3: As Arjuna was a representative of all the human beings, if he can be confirmed converted into a sacred person, through him the whole world would be converted with this
2: karma. Karma kante nishkama karma uttamam annadu.
3: Compared to action, action without fruits is greater.
2: Nishkama karma kante anasakti karma marinta uttamam annadu.
3: Anasakti action is greater than nishkama action.
2: Kani anasakti kante sampurna పూర్తిగా అర్పితముగా ఆవించుకునేటువంటి కర్మలు ఆచరించటమే మరింత శ్రేష్టం అన్నాడు.
3: యాక్షన్ ఆఫర్ కంప్లీట్లీ టు ది లార్డ్ ఇస్ మోర్ సేక్రెడ్ దెన్ ఆల్ దిస్.
2: కనుకనే కట్టకడుపుకి సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
2: ఆయా స్థాయిని బట్టి బోధలు సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
3: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
2: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
3: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
2: కర్మను ఆచరించకుండా సోమరి తత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
3: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
2: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
3: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
2: సోమరి జగత్తునకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
3: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్ దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
2: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
3: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
2: కర్మను ఆచరించాలి.
3: యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
2: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
3: యూ షుడ్ ఎంటర్ ఇంటూ నిష్కామ కర్మ.
2: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
3: గ్రాడ్యువల్లీ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ యోగ.
2: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
3: దిస్ యోగా షుడ్ బికమ్.
2: ఈ యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
3: ఇన్ యజ్ఞ యూ షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
2: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
3: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
2: స్వార్థము,
3: సెల్ఫిష్నెస్,
2: రాగము,
3: అటాచ్మెంట్,
2: ద్వేషము,
3: హేట్రెడ్,
2: మమత్వము,
3: మైనస్,
2: అహంకారము,
3: ఈగోయిజం.
2: ఈ నిర్మూలం గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధమైనటువంటి శిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
3: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
2: ఈ గీత కల్పవృక్షం వంటిది.
3: గీత మేబి కంపేర్ టు విష్ఫుల్.
2: ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
3: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత.
2: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
3: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత.
2: దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
3: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్.
2: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలి అనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
3: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
2: కోరిన దాన్నంతా అందిస్తుంది.
3: వాట్ ఎవర్ యు డిజైర్ ఇస్ గివన్.
2: కనుకని గీతయే వేదాంత ఊట.
3: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
2: గీతయే బంగారు మూట.
3: దిస్ ఈజ్ ది ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
2: గీతయే మంచి పూల బాట.
3: దిస్ ఈజ్ ఎ ఫ్లవరీ పాత్.
2: గీతయే సాధకునికి ఒక ఊట.
3: దిస్ గీత ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ సపోర్ట్ ఫర్
2: అదియే. ఆ గీతని సంసారికి ఒక ఈట.
3: This itself helps you to swim.
2: అన్నింటినీ దాటించేటువంటిది ఈ గీత.
3: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
2: కానీ ఇష్టం లేనిటువంటి వాడు గీతను గీతగా కూడా గీయొచ్చు.
3: A person who does not like Gita may be taken it as a cross.
2: Inta saku deenini evarevari bhavanu praskritaye vedanta uta.
3: Therefore Gita may be described as the very essence.
2: Gitaye bangaru muta.
3: This is the a bag of gold.
2: Gitaye

0: చేయొచ్చు. A person who does not like Gita may be taken it as a cross.
1: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ అర్థమును పొందుతూ ఉంటాయి.
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్స్ ది మీనింగ్.
1: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
0: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్డ్
1: గణపతి శ్లోకము చెప్పాడు.
0: హీ గేవ్ ది శ్లోక
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.
1: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
0: విష్ణు హూ మీన్స్ హీస్ ఆల్ పర్వెంట్
1: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్నీ ప్రెసెంట్ అని
0: హీస్ ఆమ్నీ ప్రెసెంట్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
0: హీ వాజ్ ఆఫ్ ది యాష్ కలర్
1: చందమామ రంగుతో ఉన్నాడట.
0: హీ వాజ్ ది కలర్ ఆఫ్ మూన్
1: ఆకాశ రంగును ధరించాడట.
0: హీ వాజ్ బ్లూయిష్
1: దానిని విభూతి రంగు అంటారు.
0: ద సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్
1: చతుర్భుజం నాలుగు చేతులు ఉండాయట అతనికి.
0: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్
1: చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికి పొంగి కుంగేటువంటి ఒక ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనై ఉన్నాడట.
0: హీ వాజ్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్.
1: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
0: దిస్ వే ఏ డివోటీ విల్ బి ప్రేయింగ్ టు కింగ్ లార్డ్ వినాయక.
1: నాస్తికుల యొక్క భావము.
0: దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ బిలీవర్.
1: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
0: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
1: శుక్లాంబరధరం తెల్లని బట్టలు మోసేది.
0: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
1: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
0: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ ఇట్
1: ప్రసన్నవదనంతో ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
1: విభూది రంగుతో చేరినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ యాష్ కలర్
1: చతుర్భుజములు కలిగినటువంటిది నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఫోర్ హెడ్స్
1: గాడిది అన్నారు.
0: దట్ ది అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ యాష్.
1: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటారు అది.
0: ఇట్ విల్ బి క్యారింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్
1: శుక్లాంబరధరం.
0: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
1: విష్ణు దాన్ని కట్టేయడి చాకలవాడు ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టేసేసుకుంటాడు.
0: ఎ వాష్మన్ డజన్ టైట్ డౌన్ టు ఎనీ ప్లేస్.
1: అది బజార్ లో చూసినా తిరుగుతుంటాది, ఇంట ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
0: యూ కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అండ్ ఎవ్రీవేర్.
1: చూడండి,
0: దిస్ ఇస్ విష్ణు.
1: చతుర్భుజం నాలుగు కాళ్ళు,
0: చతుర్భుజం ఫోర్ లెగ్.
1: అది ప్రసన్నవదనం
0: అండ్ ఇట్ హాస్ ది మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
1: ఈ విధంగా నాస్తికులు ఆస్తికులు,
0: ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్ ఇన్ దిస్,
1: ఆసక్తులు అనాసక్తులు,
0: ఎ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్,
1: భక్తులు భుక్తులు,
0: డివోటీస్ అండ్ ఆల్సో
1: యుక్తులు రక్తులు,
0: ఎ పర్సన్ హూ
1: ఇస్ విరక్తులు అనుభక్తులు, అందరికీ అన్ని రకములైనటువంటి ఒక మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
0: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
1: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
0: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
1: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
1: మహాకల్ప వృక్షం.
0: దిస్ ఈస్ ఎ గ్రేట్
1: కామధేనువు.
0: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
1: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
0: యూ కెన్ టేక్ ది మీనింగ్ యాజ్ యూ లైక్.
1: సముద్రంలో అనంత జలం ఉంటుంది కలదు.
0: There is plenty of water in the ocean.
1: కానీ ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రనే తాను తీసుకుని.
0: But each one can get water depending upon the vessel that he takes.
1: కనుక పాత్ర భేదం ఉన్నది కానీ ఇందులో ఏమాత్రము జలంలో భేదం లేదు.
0: There is difference only in the size of the vessel, but so far the water
1: is the same. భావముల లోపల అనేక రకములుగా ఉండవచ్చు.
0: There may be differences in our feelings.
1: గీత మాత్రము ఒక్కటే.
0: But భగవద్గీత is only one.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
0: ఇట్స్ నేచర్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
1: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైనటువంటి రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండు అయినా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
0: Such a sacred book as this, we should not take it lightly. With a lot of interest, with a lot of devotion, we would approach and we would chant that with a lot of interest and practice at least one or two things. Then only we get the fulfillment.

0: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఇస్
1: ప్రేమనే దైవము.
2: లవ్ ఇస్ గాడ్.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
2: Therefore this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
2: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
2: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైనటువంటి పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
2: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
2: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కాని ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
2: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remained there with all the courage.
1: Anaga emiti indulo unnatundi antaratham.
2: What is the inner significance here?
1: Edo bahyamainti prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu bhadram cheskovatam kaadu.
2: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulu tana hrudayamlo praveshimpa cheskovali.
2: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
2: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
2: Like that, all that we heard, all that we read, all that we have known
1: మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
2: Later we should translate them into action and digest them.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
2: Then only you will have the satisfaction of love.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
2: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనం ఏమీ లేదు.
2: It is useless by merely eating.
1: దీనిని జీర్ణించుకోవాలి.
2: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
2: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
2: When once all these things are digested, our body will be strong enough.
0: You were listening to a charming little story told by Bhagwan Shri Satya Sai Baba.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
0: We now bring you a recital from the Sikh scripture, the Guru Granth Sahib.
4: ਸਲੋਕ ਮਹੱਲਾ ਪੰਜਵਾਂ ਜਾਂ ਪਰ ਅੰਦਰ ਤਾਂ ਤਨ ਬਾਹਰ ਜਾਂ ਪਰ ਬਾਹਰ ਤਾਂ ਤਨ ਮਾਹਰ ਬਿਨ ਨਾਮੈ ਬਹੁ ਫੇਰ ਫਿਰ ਹਰ ਸਤਿਗੁਰ ਸੰਗਤ ਦਿਖਾਇਆ ਜਾਹਰ ਜਨ ਨਾਨਕ ਸੱਚੇ ਸੱਚ ਸਮਾਹਰ ਮਹੱਲਾ ਪੰਜਵਾਂ ਆਹਰ ਸਭ ਕਰਦਾ ਫਿਰੈ ਆਹਰ ਇੱਕ ਨਾ ਹੋਏ ਨਾਨਕ ਜਿਤ ਆਹਰ ਜਗ ਉਦਰੈ ਵਿਰਲਾ ਬੁਝੈ ਕੋਏ ਪੌੜੀ ਵੱਡੀ ਹੂੰ ਵੱਡਾ।

وَلِيٌّ